ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:20 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అదివో తెలుగు తల్లి బృందగానం. గీత రచన శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:04:23. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు.
1: పురుషార్థాలతో పరిపూర్ణత భారతీయ

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన, వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు.
1: పురుషార్థాలతో పరిపూర్ణత. భారతీయ సంస్కృతిలో మానవ జీవితానికి ఒక గొప్ప పరమార్థం ఉందని భావించారు. అనేక జన్మల ఫలితంగా మానవ జన్మ లభిస్తుందని మన పూర్వీకుల విశ్వాసం. ఈ జీవితాన్ని సార్థకత చేసుకునేందుకు వారు పురుషార్థాలు అనే మహత్తర జీవన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పురుష అనే పదానికి ఇక్కడ స్త్రీ పురుష అనే భేదం లేకుండా ప్రతి జీవి అని అర్థం. జీవితంలో ప్రతి మనిషి కోరుకునే లక్ష్యాలే పురుషార్థాలు. అవి నాలుగు: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి మానవ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించే నాలుగు స్తంభాల్లాంటివి. ధర్మం జీవితానికి తొలి ఆధారం. నాలుగు పురుషార్థాల్లో ధర్మమే మొదటిది. వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం, న్యాయంగా జీవించడం, సమాజ శ్రేయస్సును కాంక్షించడం, ఇవన్నీ ధర్మంలో భాగాలే. ఎవరి ధర్మాన్ని వారు సమర్థవంతంగా నిర్వర్తిస్తే సమాజం శాంతియుతంగా ఉంటుంది. సమాజం బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రాచీనులు చెప్పిన ధర్మాన్ని రాజు ఆచరిస్తూ ప్రజల చేత కూడా ఆచరింపజేస్తే రాజ్యం సిరి సంపదలతో కలకలలాడుతుందని గ్రంథాలు పేర్కొన్నాయి. మన సంస్కృతిలో ధర్మానికి ఎంతో ఉన్నత స్థానం ఇచ్చారు. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని అర్థము. ధర్మాన్ని విస్మరించిన సమాజం క్రమంగా విలువను కోల్పోతుంది. అన్యాయం, అవినీతి, అసత్యం పెరుగుతాయి. అందుకే ధర్మం వ్యక్తిగత జీవితానే కాదు, సమాజ నిర్మాణానికి మూలాధారం. ధర్మరాజు పాత్ర ద్వారా మహాభారతం మనకు ఒకే విషయాన్ని నేర్పుతుంది. ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధర్మాన్ని వీడకూడదు. ఎందుకంటే అంతిమ విజయం ధర్మానిదే. అర్థం జీవన సాధన. రెండో పురుషార్థం అర్థం. అంటే జీవనానికి అవసరమైన ధనం, సంపద, వనరులను సమీకరించుకోవడం. కానీ ధర్మానికి విరుద్ధంగా సంపాదించిన సంపాదన సుఖాన్ని ఇవ్వదు. అందుకే మన పూర్వీకులు ధర్మ మార్గంలో సంపాదించిన అర్థమే శ్రేయస్కరమని చెప్పారు. ధర్మాన్ని వదిలి అర్థాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుంటే జీవితం అసమతుల్యం అవుతుంది. చేతిలో డబ్బు ఉంటే సరిపోదు, హృదయంలో దయాగుణం ఉండాలి. దానం చేయని సంపద సువాసన లేని కాగితపు పువ్వు లాంటిది. సంపద మనిషికి సౌకర్యాలను ఇవ్వగలదు, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. మంచాన్ని ఇవ్వగలదు, కానీ నిద్రను ఇవ్వలేదు. నిజమైన సంపద మనశ్శాంతి మాత్రమే. కామం. భారతీయులకు లౌకిక సుఖాలను అనుభవించడం తెలియదని కొందరు పాశ్చాత్యులు విమర్శిస్తుంటారు. అది పొరపాటు. లౌకిక జీవితాన్ని వ్యక్తిగతంగానూ సామాజికంగానూ బాగా తీర్చిదిద్దుకున్నది భారతీయులే. ఇది కేవలం భౌతిక కోరికలకు మాత్రమే పరిమితం కాదు. మనిషి కోరికలు, ఆశలు, ఆనందాలు, భావోద్వేగాలన్నీ ఇందులో భాగమే. కామం కూడా ధర్మబద్ధంగా ఉండాలని భారతీయ తత్వం చెబుతోంది. నియంత్రణ లేని కోరికలు మనిషి పతనానికి దారితీస్తాయి. ఏ కోరికలైనా సరే ధర్మం అనే పరిధి దాటకుండా ఉండాలి. న్యాయబద్ధంగా ఇతరులకు హాని చేయకుండా, సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించకుండా ఉండే కోరికలు పవిత్రమైనవి. ధర్మబద్ధమైన కోరికలు మనిషిని ఉన్నతుడిని చేస్తే, మితిమీరిన కోరికలు, దురాశ వ్యసనాలు వంటివి మనిషిని పతనానికి తీసుకువెళ్తాయి. మోక్షం. నాలుగో పురుషార్థం మోక్షం. ఇది మానవుని జీవితపు పరమ లక్ష్యం. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది ఆత్మ పరమాత్మలో లీనమవడం మోక్షంగా భావించారు. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటినీ సమతుల్యంగా అనుభవించేవారే చివరకు మోక్ష మార్గాన్ని చేరగలరని ఋషులు బోధించారు. పురుషార్థాలు కేవలం ఆధ్యాత్మిక భావనలు మాత్రమే కావు, అవి మనిషి జీవితాన్ని సమతుల్యంగా సార్థకంగా మలిచే జీవన మార్గదర్శకాలు. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్థాన్ని సంపాదించి, కామాన్ని నియంత్రణతో అనుభవించి చివరకు మోక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ఇదే భారతీయ జీవన సత్యం.
0: యుఎస్ ప్రసాదరావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.

రకరకాలుగా పంటలు సాగు చేస్తూ ఉంటాం. మన పంటలు సాగు చేసేటప్పుడు మొదట్లో కొన్ని పంటలు నారు పోసుకొని తర్వాత నాట్లేసుకుంటాం, కొన్ని సరాసరి విత్తనం వేస్తాం. ఏదేమైనా పంట మొదటి దశలో మన మొక్కలు లేతగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. అందుకే మీరు గమనించండి, ఆ సమయంలో కొన్ని రకాల పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఎందుకు? వాటి లోపలికి వెళ్ళటానికి సులువు, లేదంటే రసం పీల్చుకోవటానికి లేత ఆకుల్ని రంధ్రం పెట్టి రసం పీల్చుకోవటం సులువు. ఇలా కొన్ని రకాల కారణాల వల్ల పంటల్లో మొదటి దశలో మనం ఎక్కువ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా మనం పిల్లలను చూస్తే చిన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ రోగాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో మనం కూడా ఉంటాం. అదేవిధంగా పంటల్లో కూడా మొదటి దశలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి అధిగమించవచ్చు. ఉదాహరణకి మనం సాగు చేసేటువంటి వరిలో మనకి మొదటి దశలో కాండం తొలిచి పురుగు వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, కొన్ని చోట్ల తామర పురుగులు కూడా వస్తాయి. ఇక మొక్కజొన్నలు అయితే కత్తెర పురుగు, మొవ్వు ఈగ ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి చిరుధాన్యాలు, చిరుధాన్యాల సాగులో కూడా ముఖ్యంగా మనకి మొవ్వు ఈగ ఒకటి. ఈ రాగులు, సజ్జలు, జొన్నలు వీటిలో మనకి ఈ మొవ్వు ఈగ ఆశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వేరుశనగలో మనకి కాండం కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు ఇవి కూడా ఆశించేటువంటి అవకాశం ఉంది. అలాగే పంట మొదటి దశలో వేరుశనగలో మనకి ఈ రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, ఇలాంటి పేనుబంక ఇలాంటివి కూడా ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. ఇక కూరగాయల సాగులో కూడా మనం టమాటా, బెండ వంగ, మిరప ఇలాంటివన్నీ సాగు చేసినప్పుడు పంట మొదటి దశలో రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమ వస్తుంది, పేనుబంక వస్తుంది, తామర పురుగులు వస్తాయి. అలాగే నారుమళ్లలో, కూరగాయల్లో నారుకుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి వీటన్నిటినీ మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. దానికన్నా మించి ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకోగలిగినట్లయితే సమస్యను చాలా వరకు రాకుండా చూసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పంటల్లో కొన్ని రకాల తెగుళ్ళు గమనిస్తే మీరు, నారుకుళ్ళు, అలాగే కాండం కుళ్ళు, అలాగే భూమి ద్వారా వ్యాపించేటువంటి రకరకాలైనటువంటి కుళ్ళులన్నీ కూడా నియంత్రించుకోవటానికి మనకి ఒక మంచి రామబాణం ఏంటి అంటే ట్రైకోడర్మా విరిడి. చాలా పంటలు వాడుకోవచ్చు మనం. మరి ఈ కూరగాయ పంటల్లో కానీ ఇతర రకాలైనటువంటి పంటల్లో కానీ మనకి ఈ ప్రతి పంటలో కూడా ఎక్కడైతే భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయో, వేరుశనగలో కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి, కూరగాయల్లో కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి, వీటన్నిటికీ కూడా విత్తనానికి గనక ట్రైకోడర్మా విరిడి లాంటి జీవ శిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తనం వేసుకుంటే పంట మొదటి దశలో ఇబ్బంది పెట్టేటువంటి ఈ తెగుళ్ళని నియంత్రించుకోవటానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ ట్రైకోడర్మా విరిడిని మనం పంట వేసుకోకముందే మనం ఒక 2 కిలోలు తెచ్చుకొని పశువుల పెండతో వరుసలు వారీగా వేసుకుంటూ పొరలు వేసుకుంటూ వేసుకొని దానిపైన ఒక గోనె పెట్ట కప్పుకొని ఉదయం సాయంత్రం నీళ్లు చల్లితే కనుక ఈ బూజు అనేది ఆ పెండంతా బాగా అల్లుకుంటుంది. ఇలా అల్లుకున్నటువంటి పెండని ఈ గెత్తం అంతా కూడా పొలం అంతా జల్లి మనం దున్నుకున్నట్లయితే కనుక ఈ ట్రైకోడర్మా విరిడి అనేది భూమిలో కలిసిపోతుంది. ఎప్పుడైతే భూమిలో ఉందో ఇతర రకాలైనటువంటి రోగాలు కలుగు చేసేటువంటి ఈ వేరుకుళ్ళు సంబంధించినటువంటి తెగుళ్ళ కారకాలని మొక్క దగ్గరకి రాకుండా చేస్తారు. కాబట్టి పంటను కాపాడుకోవటం సులువు అవుతుంది మనకి. కాబట్టి రైతు సోదరులు, ఈ ఏ పంటల్లో అయితే ట్రైకోడర్మా విరిడి వాడటానికి అవకాశం ఉందో ఆ పంటలన్నిటిలో కూడా విత్తన శుద్ధి అలాగే భూమిలో కలిపి దున్నటం అనేది మర్చిపోకూడదు. పంట మొదటి దశలో సాధారణంగా మనకి ఎక్కువ పంటల్లో నష్టపరిచేది, ఇబ్బంది పెట్టేవి తామర పురుగులు, లేకపోతే రసం పీల్చే రకరకాల పురుగులు. ఈ పురుగులన్నీ కూడా సాధారణంగా పంట మొదటి దశలో ఎందుకు వస్తాయంటే చిన్నగా మొక్కలు లేతగా ఉంటాయి కాబట్టి, రసం పీల్చడం సులువు కాబట్టి ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం నియంత్రించుకోవడానికి ఎవరు పంట వేసినా పంట వేయక ముందు లేకపోతే పంట వేసేటప్పుడే చుట్టూ కూడా ఒక దడిలాగా ఒత్తుగా మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ వేసేసుకోవాలి. వేసేసుకుంటూ ముందు అవి పెరుగుతాయి. పెరిగితే అది దడిలాగా మనకి ఒక గోడలాగా పంట చుట్టూ ఉంటుంది కదా, మన పంట కాస్త తక్కువ ఎత్తులో ఉంటుంది లోపల.

0: అప్పుడు బయట నుంచి వచ్చేటువంటి రసం పీల్చే పురుగులకి ఈ పంట కనపడదు. ఒకవేళ వద్దామనుకున్నా కూడా దడిలాగి మొక్కలు ఉంటాయి, ఈ జొన్న మొక్కజొన్న సజ్జ అంతా కూడా. వేరుశనగలు అయితే ఈ సజ్జ పంట చాలా బాగా ఉపయోగపడుతుందంట రక్షణ పంటగా. కాబట్టి ఇది గనక మనం అలవాటు చేసుకుంటే చాలా వరకు రసం పీల్చే పురుగులు నియంత్రించుకోవటం చాలా చాలా సులువు అవుతుంది. మనము సాధ్యమైనంత వరకు పంటల్లో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి, ఉదాహరణకి అగ్గి తెగులు ఉంది వరిలో, దాన్ని నియంత్రించుకోవటానికి సూడోమనస్ అనేటువంటి జీవనియంత్రణ మందుని మనం వాడుకోగలిగితే మనకి ఈ తెగులు రాకుండా పంటను కొంతకాలం రక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కాండం దొలిచే పురుగు ఒకటి. ఈ కాండం దొలిచే పురుగు నియంత్రించుకోవడానికి మనం చేసినటువంటి కార్యక్రమం ఏంది, నారు నాట్లు వేయటానికి ముందే నారు కొనలన్నీ కూడా తుంచేసుకోవాలి. సాధారణంగా ఏమవుద్దంటే కాండం దొలిచే పురుగు గుడ్లన్నీ కూడా కొసల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. తర్వాత ప్రధాన పంటలు నాట్లు వేసినా కూడా ఈ కాండం దొలిచే పురుగు ఎక్కువగా అటువైపు పాకకుండా ఉంటుంది. ఈ విధంగా కొంత నియంత్రించవచ్చు. నాటడానికి ఒక వారం రోజుల ముందు నారుమడిలోనే మనము ఎకరాకు సరిపడా కార్బోఫ్యూరాన్ 3 జిగులకెళ్ళని కాస్త పల్చటి నీరు పెట్టి వేసేసుకుంటే ఆ నీరు మందు అంతా కూడా లోపల పీల్చుకుంటుంది. కాబట్టి నాట్లు వేసిన తర్వాత కూడా చాలా కాలం వరకు పంట మొదటి దశ అంతా కూడా ఈ పురుగు నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. అలాగే పొగాకు లద్దె పురుగుకి ఆకర్షించేటువంటి పంటలైనటువంటి అంటే ఆముదపు మొక్కల్ని పంటలు అక్కడక్కడ కనుక ముందే వేసేసుకుంటే అవి పెద్దగా పెరిగితే పొగాకు లద్దె పురుగుకు సంబంధించిన పురుగులన్నీ కూడా ఈ ఆముదం మీద గుడ్లు పెడతాయి, వాటిని సులువుగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంతి ఈ శనగపచ్చ పురుగు నియంత్రించడానికి ఆకర్షక పంటగా మనం చాలా పంటల్లో వాడుకోవచ్చు. ఇవి మనం గనక పాటించగలిగినట్టయితే పంట మొదటి దశలో చాలా పురుగుల్ని చాలా తెగుళ్ళని సులువుగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ప్రత్యేకించి మార్పేమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు

0: కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో పూర్తయినాయి. 19-24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్ధం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్రా డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా

0: 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను BLOలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు BLOలకు అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే BLOలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ECI నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను BLOలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు, చలనచిత్ర ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి సందర్భంగా విశేషాలు, ఆ తర్వాత సంజ్ఞలు సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ గురించి డాక్టర్ కంటి మహంతి సుచిత్రరావు గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం, భక్తి సంగీతం శ్రీమతి ఏ సూర్యభాను గారి స్వరంలో, హెచ్ రామచరణ్ గారు వైలెన్, ఏ ఆనంద్ శ్రీహరి గారు మృదంగం, పుష్పాంజలి, ఇవన్నీ ఉదయ సమీరాల కార్యక్రమంలో. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ శ్రీ ఎంపీ రవిశంకర్ గారు అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 శ్రీమతి వి వెంకటరాణి గారి గానం, కెవిఎస్ ప్రసాద్ గారు వైలిన్, కె జ్ఞానానందం గారు మృదంగం, జి వెంకటేష్ గారు మోర్సింగ్. పాటల పల్లకి 8:59 ఫోన్ ఇన్ లైవ్. 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి కె అవినాష్ కుమార్ రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్ మణి గారు. తర్వాత పాటల పల్లకి మధురీమ 11:00, 12:40 సంధ్యారాగం, పెద్ద వయసులో వచ్చే కంటి సమస్యలు నివారణ చికిత్స, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి కిరణ్మయ్య గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. మహిళావాణి 1:35 పురి రథయాత్ర అంశంగా, 2:31 రంగస్థలి కురుక్షేత్ర శ్రీకృష్ణ పాత్ర నిర్వహణ శ్రీ కె పార్వతీశం, హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకటరావు. 2 సాయంత్రం 5:00 యువవాణితో, సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 శ్రీమతి ఏ శశిరాణి గారి స్వరంలో లలిత సంగీతం, శ్రీ యు శివ కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ గారు తబల. పల్లిసీమలు 7:15 కొబ్బరిని ఆశించే పురుగులు తెగుళ్ల యాజమాన్యం, డాక్టర్ ఎస్ అనూష గారు, వ్యవసాయ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వారందించే సమాచారం. వికసిత్ భారత్లో భాగంగా రాత్రి 7:45 పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు చెందిన ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం. హరికథాగానం రాత్రి 10:00. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో

0: వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది.

0: దాడిలో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వహ సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి T20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటన. ప్రసార భారతి

0: అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి, ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ముందుగా నేటి మాట. స్వాతంత్ర సమరయోధులు ప్రముఖ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారి జయంతి రోజు. ఈ తేదీన 1893లో జన్మించారు ఆయన. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో ఉర్రూతలూగించే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు ఆయన జన్మస్థలం. గరిమెళ్ళ వారి పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట మాకొద్ది తెల్లదొరతనము. డిసెంబర్ 18, 1952 ప్రియాగ్రహారంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పూండ్ల రామకృష్ణయ్య గారు ప్రముఖ పండితులు, వారి జయంతి కూడా ఈరోజే. 1860 ఇదే నెల ఇదే తేదీని పుట్టారు. పండితులు, విమర్శకులు, అముద్రిత గ్రంథ చింతామణి అనే తెలుగు మాసపత్రిక నెల్లూరు నుండి వెలువరించారు. తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు ప్రబంధాన్ని సేకరించి పరిష్కరించారు. 1904లో మరణించారు. మూడవ అంశం, చలనచిత్ర సంగీత ప్రముఖ దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి. మనయంగత్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్ పూర్తి పేరు. 1928 జూన్ 24 ఆయన జననం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 1200కు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. మెల్లిసై మన్నార్ సంగీత చక్రవర్తి అని పిలుచుకునేవారు. ఎన్నెన్నో చిత్రగీతాలు ఆయన స్వరకల్పనలో జనరంజకమయ్యాయి. 2015 ఇదే నెల ఈ తేదీని తుదిశ్వాస విడిచారు. నేటి మాట విశేషాలు విన్నారు. ఇప్పుడు సంజ్ఞలు, సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ, డాక్టర్ కంటి మహంతి సుచిత్రారావు గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: సైగల ద్వారా, సంకేతాల ద్వారా భావాలను వ్యక్తపరిచే విధంగా సంభాషించడానికి ఉపయోగపడే భాష దృశ్యమాన భాష, సైన్ లాంగ్వేజ్. మాటలు రాని వారికి, వినికిడి లోపం కలిగిన వారికి ఈ సైన్ లాంగ్వేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సంకేతాల ద్వారా భావాలను వ్యక్తపరిచే విధంగా ప్రత్యేక అవకాశాలున్న పిల్లలకి శిక్షణ అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సైన్ లాంగ్వేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ సభలో వేదికపై గౌరవనీయులు రాష్ట్రపతి ప్రసంగాన్ని తన సైన్ లాంగ్వేజ్ ద్వారా ప్రదర్శించి మన్నలను పొందిన డాక్టర్ కంటి మహంతి సుచిత్రారావు గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వీరిని అడిగి సైన్ లాంగ్వేజ్ గురించి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సుచిత్రారావు గారు.
2: నమస్తే అండి.
1: సుచిత్ర గారు, సంకేత భాష అంటే ఏమిటండి? ఎప్పుడు ఎవరు కనిపెట్టారు?
2: సంకేత భాష అనేది సింపుల్గా మనం చెప్తే సైగల భాష, సైన్ లాంగ్వేజ్. దీన్ని ప్రత్యేకించి ఎవరూ కనపడలేదు. కాలంతో పాటు అది గ్రో అవుతూ వెళ్ళింది. భారతదేశంలో మాత్రం 19వ శతాబ్దంలో దీని మీద చాలా పరిశోధనలు జరిగి తొలిసారి 1887లో ముంబైలో ఒక స్కూల్ అనేది, మూక్ బధిర్ విద్యాలయ, అది మొదలుపెట్టినప్పుడు ఈ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనేది దాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సంకేత భాష అంటే మనకి ఎలాగైతే ప్రతి ఒక్క వర్ణాలు తర్వాత స్వరాలు ఉంటాయి, మనం ఆఈలని చదువుకుంటాము, అలాగే ఏబిసిడీలు అంటాము, కఖగగాలు అంటాం. సో అక్షరాన్ని వేలు ద్వారా ఒక సెంటెన్స్ని తయారు చేసి మన ఫింగర్స్, ఈ 10 ఫింగర్స్

0: వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడమే
1: సాంకేతిక భాష.
0: శిక్షణ పొందిన వారిలో అందరూ మాటలు రాని వారి వినికిడి లోపం కలిగిన వారే ఉంటారా?
2: శిక్షణ పొందిన వారిలో అంటే దివ్యాంగ్ చట్టం ప్రకారం ఈ డిజేబిలిటీని 21 రకంగా ఖండించారు. ఆ 21 రకంలో 2 రకాలు ఉన్నాయి మనకి. హీరింగ్ ఇంపేర్డ్ అని చెప్పేసి మనకు ఒక భాష వచ్చింది, పూర్వం దాన్ని డఫ్ అండ్ డమ్ అని చెప్పేసి పిలిచేవారు. సో మూకు బదిరా అని చెప్పేసి ఆ ఐడెంటిఫికేషన్ అయ్యింది. సో ఇప్పుడు హీరింగ్ ఇంపేర్డ్లో మనకి ఏంటంటే పార్షియలీ అండ్ పర్మనెంట్ రెండు. అంటే పార్షియలీ అని అంటే కొంత శాతం వాళ్ళకి వినబడుతుంది, లేదా కొంత శాతం మాటల్లో నెత్తిలాగా వచ్చినా కమ్యూనికేట్ చేయగలరు. సో అలాగా విభజించి ఆ 2 రకాలు దివ్యాంగ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు ఒక దగ్గర చదువుకోవచ్చు, నార్మల్ స్కూల్లోనూ చదువుకోవచ్చు. ప్రత్యేకించి బధిరుల కోసం ఇదే స్కూల్కి వెళ్ళాలి అన్నది ఎడ్యుకేషన్ చట్టంలో ఎక్కడా లేదు. మనకి ఏంటంటే ఆ పిల్లలకి చెప్పే విధానం అనేది నేర్చుకోవాలి. ఆ విధానం వచ్చిన వాళ్ళు శిక్షణ ఇవ్వగలరు. అలాగే మనం చదివిన ప్రతి సిలబస్ సేమ్ సిలబస్, ఎవరైతే ముఖ బదిరి ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ సిలబసే. సో చదువుకోవడంలో ఏమీ తేడా లేదు, సమానమే. వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్లో హీరింగ్ ఇంపేర్డ్, వాళ్ళు ఈ సైన్ ముద్ర ద్వారా వాళ్ళకి ఆ లెసన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలరు. శిక్షణ పొందిన వాళ్ళలో బధిరులు ఉంటారు అండి, నార్మల్ పిల్లలు ఉంటారు. సో శిక్షణ అనేది అందరికీ సమానమే, ఒకే రకంగానే ఉంటుందండి.
0: చేతి వేళ్లను అక్షరాలుగా మలుచుకుంటూ నేర్పిస్తారా? పదాలను నేర్పిస్తారా?
2: ప్రతి పదానికి సైన్ ఉంటుంది, ప్రతి అక్షరానికి కూడా సైన్ ఉంటుందండి.
0: వివిధ భాషలు, వేరువేరు అక్షరాలు, ఎవరి భాషకు తగ్గట్టుగా వారికి అనుగుణంగా ఈ సైన్ లాంగ్వేజ్ని నేర్పిస్తారా?
2: భాషలు బట్టి సైన్ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి, అది నిజమే. కానీ అక్షరాలు అనేది ప్రతి ఒక్క భాషలో ఒకే రకంగా ఉంటాయండి. అన్నిట్లో ఆయిలు ఉంటాయి, అన్నిట్లో కఖగాలు ఉంటాయి.
0: సో ఇంగ్లీష్లో అయితే ఏబిసిడీలు ఉంటాయి కదా,
2: ఏబిసిడి ఈ ఆ ఏ అనేది ఆకి ప్రతిరూపం, అలాగుంటుంది. అలాగే కొన్ని లాంగ్ సెంటెన్స్లు ఉన్నాయి, పూర్తిగా 4 పదాలు కలిపి ఒక మొత్తం సెంటెన్స్ అంతా రెడీ అయింది అనుకోండి, ఆ సెంటెన్స్ కూడా ఒక సైన్తోనే చెప్పే విధానం కూడా ఉంటుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనేది అమెరికన్ సైన్ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంది. అమెరికా సైన్ లాంగ్వేజ్ ఏంటంటే ఒక చేత్తో మాత్రమే సైగ చేస్తారు, అంటే ఈ 5 ఫింగర్స్ ద్వారాయే మొత్తం అంతా సైన్ అనేది ఉంటుంది, అది ఏఎస్ఎల్. మన భారతదేశం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బోత్ హ్యాండ్స్, 10 వేళ్ళు దాన్ని ఉపయోగిస్తాం మనం. ఈ సైన్కి 2 అరచేతులు, 10 వేళ్ళు, కన్ను, భావము, ఇది ఇండియన్ సైన్ లాంగ్వేజ్ తాలూకా వేసండి.
0: ఈ సైన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందంటారు?
2: ఏ భాషనైనా నేర్చుకోవడానికి ఒక పునాది ఉంటుంది, ఆ పునాదే ఈ అక్షర జ్ఞానం. మనకున్న 52 అక్షరాలు కావచ్చు, 26 అక్షరాలు కావచ్చు, ఈ అక్షర జ్ఞానం అనేది సంకేత చేయడం మనకు వస్తే భాష అనేది నేర్చుకోవడానికి పునాది వేసినట్టే.
0: విద్యలో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి?
2: విద్యారంగంలో భాష అనేది మన కరికులంలో మనకి 2 భాషలకి ఆప్షన్ ఇచ్చారు. ఒకటి ఇంగ్లీష్, ఇది కంపల్సరీ ఉంటుంది. రెండోది ప్రాంతీయ భాష, మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మనకు తెలుగు ఉన్నది. పెద్ద సవాల్ ఏంటంటే ఒక బధిర పిల్లడికి క్లాస్ మనం అందరిలాగే చెప్పి నువ్వు లే నాకు ఆ భావాన్ని చెప్పు అని అంటే తనకి మాటలు రావు. తన భావాన్ని తను చెప్పాలి అని అంటే ఈ సాంకేతిక విద్య ద్వారా నాకేం భావం అర్థమయ్యేది, కవిత తాలూకా అర్థం అనేది చెప్పగలరు.
0: ఏదైనా భావాన్ని చెప్పాలంటే సైన్ లాంగ్వేజ్ రాసుకోవడం అనేది అంత సేమ్,
2: ఎవ్రీథింగ్ సేమ్, ఎవ్రీథింగ్. క్వశ్చన్ పేపర్ కూడా సేమే ఉంటుంది. ఎస్ఎల్సి ఎగ్జామ్ రాస్తాం అనుకోండి, 10th క్లాస్, 3 గంటల పరీక్ష ఉంది, దానికి ఈ చైల్డ్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఒక 1/2 గంట ఇచ్చింది. బండి డ్రైవింగ్ దగ్గర కూడా ఎదుటి వ్యక్తి బధిరుడు వెళ్తున్నాడు అని అంటే బండి బ్యాక్ సైడ్ నంబర్ ప్లేట్లో చెవు సింబల్ ఉంటుంది, ఇక్కడ బీప్ వేస్తే అర్థం కాదు కాబట్టి మీరు వెంటనే సిగ్నల్ వేయండి, ఆ లైట్ని అర్థంలో చూసి నేర్చుకుంటారు.
0: అంటే వీళ్ళు డ్రైవ్ చేసే బండి మీద
2: చెవు సింబల్ ఉంటుంది,
0: అది చూడాలి.
2: డ్రైవ్ చేసి ముందు వెనక నంబర్ ప్లేట్స్లో చెవు సింబల్ ఉంటుంది, ఆ చెవు సింబల్ ఉన్నదంటే వాళ్ళకి వినిపించదు నా హార్న్. సో అలాంటప్పుడు నేను ఇండికేటర్ ఇస్తే నా లైట్ తలకు ఇండికేటర్ లెఫ్ట్ వెళ్తున్నానా రైట్ వెళ్తున్నానా అది అర్థమవుతుంది.
0: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఏ వయసు నుండి సైన్ లాంగ్వేజ్ని నేర్పించడం మంచిదంటారు?
2: అర్లీ ఇంటర్వెన్షన్ అంటామండి, అంటే 0 to 6 ఇయర్స్ అండి. 1 సంవత్సరం తర్వాత చైల్డ్ తాలూకా స్పీచ్ అనేది ఎప్పుడైతే రావట్లేదు, ఇమీడియట్లీ మనకి పీడియాట్రిషియన్ కానీ స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ చెప్పడం ఉంటుంది. సో స్పీచ్ థెరపీ ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే శ్రవణశక్తి లోపం అనేది పుట్టిన చైల్డ్కి పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే, కొన్నిసార్లు అయితే 1 రోజులోనే ఆ టెస్ట్ చేస్తారు, బేరా టెస్ట్ అంటాము. సో ఆడియోగ్రామ్ టెస్ట్ చేసి చైల్డ్కి శ్రవణశక్తి లోపలికి వెళ్తుందా లేదా అనేది ఇప్పుడైతే తెలుస్తుంది.
0: ఈ శిక్షణ కేంద్రాల్లో జాయిన్ చేయాలి అంటే అసలు వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చాక జాయిన్ చేయొచ్చు?

0: మన చైల్డ్కి ఏ రైట్స్ ఉన్నాయో, 3 సంవత్సరాల వరకు తను ఇంట్లోనే పెరగాలి, 3 సంవత్సరాల తర్వాత తను వచ్చి ప్రీ నర్సరీకి జాయిన్ అయ్యి పంపిస్తాం, 5 ఏళ్ళ వరకు తను ఎల్కేజీ యూకేజీ ఎలాగైతే ఉన్నదో, 1వ తరగతి రావాలంటే 6 సంవత్సరాలు ఉన్నదో, సేమ్ అదే అండి. సో సైన్ లాంగ్వేజ్ నేర్పించాలి అని అంటే నేర్పించే కేంద్రాలు అనేది లేవండి. నేర్పించి కేంద్రాలు ఎందుకు లేవు అని అంటే ఇంకా పరిశోధననే జరుగుతుంది.
1: అంటే తక్కువ ఉన్నాయి,
0: తక్కువ ఉన్నాయి. సైన్ లాంగ్వేజ్ నేర్పించడానికి వేదాదారి ఏంటంటే స్పీచ్ థెరపీ. ఇది నేర్పించడానికి కూడా విద్య పొంది ఉండాలండి. శ్రవణ శక్తిని ఐడెంటిఫికేషన్
1: అంటే వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా తల్లిదండ్రులకి టైం పడుతుంది.
0: అందుకే అవగాహన ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి, వాళ్ళు దానికి వే అనేది చూపిస్తారు.
1: ఈ లాంగ్వేజ్ రాని మేము వారితో స్నేహం చేయాలి అంటే వారు మా మాటలను అసలు ఎలా అర్థం చేసుకుంటారు?
0: స్నేహం చేయడానికి మీ భావాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మినిమం అక్షర జ్ఞానం అనేది ఉన్నదనుకోండి, మీరు అక్షరాలు బట్టి మీ పేరు తాలూకా స్పెల్లింగ్ని చెప్పగలరు. ఇప్పుడు నా పేరు ఉంది, నేను అలా చెప్తున్నాను, నా పేరు SUCHITRA అని చెప్పాను, సో సుచిత్ర. ఇమీడియట్లీ వాళ్ళకి వచ్చేసి మీ పేరు సుచిత్ర అని.
1: అంటే ఇప్పుడు మీరు నాకు ముద్రల ద్వారా చెప్తూ ఉంటే దాన్ని క్యాచ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. మామూలుగా మీకు నార్మల్ పీపుల్ గురించి తెలుసు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల గురించి తెలుసు, వీళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటండి?
0: మన ప్రత్యేక అవసరమైన పిల్లలకి ఇదే లైఫ్, ఇదొక్కటే. మనకి ఎన్నో రకంగా అంటే ఎక్కడి నుంచైనా ఏదైనా సౌండ్ వినిపించింది అనుకోండి కళ్ళు చూపు అటువైపు వెళ్ళిపోతుంది, కానీ మన బదిరీలు కానీ మన ప్రత్యేక అవసరాలైన పిల్లలు డైరెక్ట్గా మన ముఖాన్ని కాస్త చూసి మన కళ్ళతో కళ సంభాషణతో సైగల ద్వారా మాట్లాడతారు. సో మన మీద వాళ్ళకి నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది.
1: సుచిత్ర గారు, వీరు సమాజంలో స్వేచ్ఛగా కలిసిపోవడానికి సంకేత భాష అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సమాజంలో కొందరితో కలిసే వీరు అందరితో స్వేచ్ఛగా కలిసిపోవాలి అంటే అందరికీ ఈ భాష రావాలి.
0: ప్రతి ఒక్కరికి భాష రావాలండి. అంటే అంత భాష మొత్తం నేర్చుకోవాలి అన్నట్టు భాష మీద నేర్చే ఆసక్తి రావాలి. దానికోసం నేనేంతైతే చేస్తున్నాను అని అంటే, ఇంట్లో ఒక చిన్న పిల్లడికి ఒక కొత్త భాష వచ్చింది అనుకోండి, ఇంటి మొత్తానికి ఆ భాష వస్తుంది. సో నేను కొన్ని స్కూల్స్లోకి వెళ్ళి కొన్ని కంపెనీస్తో మాట్లాడే CSR ప్రాజెక్ట్ కింద కొన్ని రోజుల ముందు పరవాడ NTPC వాళ్ళు ముందుకు వస్తే 6th నుంచి 8th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఆ 200 మంది గర్ల్స్కి ఒక సెషన్ తీసుకున్నానండి. మన 26 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో ఆ 26 ఆల్ఫాబెట్స్, 7 రంగులు, అలాగే రోజులు, వారం రోజులు, నెలల పేర్లు, ఈ సింపుల్ థింగ్ ఆటలు పాటలతో పాటు వాళ్ళకి నేర్పించడం మొదలుపెట్టాను. సో ఆ 200 పిల్లలు దగ్గరగా 30-35 స్కూల్ నుంచి వచ్చారు. ఆ భాష 35 స్కూల్లోకి చేరింది.
1: ప్రభుత్వం తరపు నుండి వీరికి ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయండి?
0: ప్రభుత్వం 2016 చట్టంలో మనకి ఎడ్యుకేషన్ ఇచ్చిందండి, ఎంప్లాయ్మెంట్ సోర్స్ హెల్త్, మనిషికి కావాల్సింది ఆహారం, ఆరోగ్యం, విద్య, ఈ మూడిట్లో మాత్రం దివ్యాంగులకి అన్ని రకాల సదుపాయాలు కలిగించింది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి మన రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో చెప్పారు, ఈ సంకేత్ చేస్తున్న ఈ విద్య అందరిలో కూడా పరిగణలోకి రావాలి, కంపల్సరీ దాన్ని మనం అందరూ కూడా పాటించాలి అని చెప్పారు. ఆ చెప్పడం ద్వారా ఇప్పుడు దాని మీద రీసెర్చ్ యూనిట్స్ అనేది స్టార్ట్ అయ్యాయి.
1: కోర్సులు కానీ శిక్షణా కేంద్రాలు కానీ ఉన్నాయండి?
0: ఉన్నాయండి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ యూనిట్ మనకి న్యూఢిల్లీలో ఉన్నది, అలాగే డఫానవల్ ఫౌండేషన్ అని చెప్పేసి మనకి చెన్నైలో ఉన్నది, వాళ్ళు కూడా సైన్ లాంగ్వేజ్ కోర్సెస్ నేర్పిస్తుంటారు. అలాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా ఇంకా కొత్తవి ఇన్స్టిట్యూషన్స్ అవి వచ్చాయి, ఆన్లైన్ ద్వారా కూడా కొంతమంది విద్య నేర్పిస్తున్నారు. సో అలాగా కూడా నేర్చుకోవచ్చు.
1: అంటే హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో సంకేత భాష అనువాదకులు అవసరం ఉంది అంటారా?
0: చాలా ఉందండి, చాలా ఉంది. ఒక విద్యారంగమే కాదు, ఆరోగ్య రంగం, హెల్త్, దీంట్లో కూడా. ఒక డెలివరీకి ఒక అమ్మాయి వెళ్తుందండి, తను మాట్లాడలేదు, డాక్టర్తో తను మాట్లాడి తన సంభాషణ చెప్పుకోవాలి అని అంటే తన కోసం మళ్ళీ మధ్యలో ఇంటర్ప్రిటర్ తన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ ఉండాలి. ఈ అవసరము న్యాయ వ్యవస్థలో కూడా చాలా ఎక్కువ అండి. ఎన్నో క్రైమ్స్ జరుగుతుంటాయి, నేనే ఎన్నో దానికి వెళ్ళి ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నప్పుడు. సో ఒక ట్రాన్స్లేటర్ అనేది అవసరం ఉంటుంది.
1: శిక్షణ పొందిన వారిలో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉన్నారా అండి? ఉంటే వీరు ఉద్యోగాల్లో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి?
0: ఉద్యోగ రంగం, ప్రైవేట్ రంగంలో ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, స్వయం ఉపాధి చేస్తున్నారు. ఒక పక్క వ్యక్తి నా కోసం ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే తను ఏం మాట్లాడుతున్నారు, నేను అది ఎందుకు తెలుసుకోలేకపోయాం అని చెప్పి అదొక మానసిక క్షోభ అనేది దాన్ని ఎదురుపడుతున్నారు.
1: ఇప్పుడు ఈ సంకేత భాషను సులభంగా అర్థమయ్యేలా

0: బోధిస్తారు.
1: అర్థమయ్యేలాగా బోధించాలి అని అంటే బోధన కంట ముందు తనతో స్నేహం కావాలి. స్నేహము చేయడానికి చేస్తున్న ప్రయత్నమే నా కృషి ఎక్కువ అండి.
0: విద్యార్థుల స్పందన బట్టి మీ బోధనా శైలిని ఎలా మార్చుకుంటారు?
1: విద్యార్థి బట్టి ఉంటుంది. విద్యార్థి చెప్పి నేను అర్థం చేసుకోవడానికి నాకు ముందు పేషెన్స్ ఫుల్గా ఉండాలి. నేను చెప్పింది అర్థం చేసుకోవాలంటే నేను విద్యార్థిగా మారితేనే తను నన్ను అర్థం చేసుకుంటాను.
0: సంకేత భాషను నేర్చుకోవాలి అనుకునే వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి?
1: తపనుండి, ఆలోచన ఉండి, సమయాన్ని కేటాయిస్తే పెద్ద కష్టమైన పని కాదు, నేర్చుకోవచ్చు. అలాగే నేర్చుకోవడానికి ముందుగా దివ్యాంగ పిల్లల కోసం రెస్పెక్ట్ అనేది ఉండాలి, జాలి అనేది వద్దు.
0: వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు వీరు ఎలా ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తారంటారు?
1: ఇప్పుడైతే గత కొన్ని సంవత్సరాలు బట్టి మనం డిజిటలైజ్ అయిపోయాం, సో వీడియో కాల్ ద్వారా కమ్యూనికేట్ అయిపోయి సో వాళ్ళు అన్న ప్రాబ్లం అనేది చెప్పుకోగలరు.

0: సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు వీరు ఎలా ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తారంటారు?
1: ఇప్పుడైతే గత కొన్ని సంవత్సరాలు బట్టి మనం డిజిటలైజ్ అయిపోయాం. సో వీడియో కాల్ ద్వారా కమ్యూనికేట్ అయిపోయి సో వాళ్ళు అన్న ప్రాబ్లం అనేది చెప్పుకోగలరు. అదే వాళ్ళు ఫోన్ కూడా అవైలబుల్ లేని ప్లేస్ ఉన్నదనుకోండి, స్మరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది
0: పిల్లలకి.
1: వాళ్ళు ఏ రూట్లో ఎక్కడికి వెళ్ళారు, ఆ ఏరియాలో ఎవరు వాళ్ళ కమ్యూనికేషన్ ఉన్నారు, సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకజుట్ అయి చేస్తారు.
0: సుచిత్ర గారు, గ్రామీణ మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి ఈ శిక్షణ పట్ల అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
1: అవునండి, చేస్తున్నాము. మనం ప్రైమరీ సెక్షన్ ఉన్న స్కూల్స్ దగ్గర నుంచి హై స్కూల్స్ వరకు తీసుకొని వెళ్ళి సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఒక క్లబ్స్ ఉంటాయి కదా, రోటరీ అండి, అలయన్స్ క్లబ్స్, అలాంటి క్లబ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, సార్ మేము అక్కడికి ఆ స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇలాగా మన దివ్యాంగ పిల్లలకి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో మన దగ్గర ఉన్న దివ్యాంగ పిల్లలు ఆ పిల్లలతో కలిసి ఈ పిల్లలు వాళ్ళకి ఆ భాష అనేది ఒక సెషన్ తీసుకుంటారు అని. అంటే ఇప్పుడు మారుమూల ప్రాంతంలో ప్రతి దగ్గర ఆ స్కూల్లో ఈ సెషన్ వాళ్ళతో చేసి వాళ్ళు మనం వచ్చేసిన తర్వాత మనల్ని మర్చిపోకుండా క్లాత్ బ్యాగ్ని డిజైన్ చేసామండి. దాని మీద మనం అక్కడ నేర్పించిన అక్షరాలని దాని సైన్స్ అని ఉంటాయి. ఆ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చి వచ్చాం అనుకోండి, ప్రతిరోజు వాడు బ్యాగ్లో క్యారేజ్ తీసుకొని వస్తాడు, ప్రతిరోజు ఆ పిల్లడు దాన్ని చూస్తాడు. ఆ బ్యాగ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఏంట్రా ఈ సైన్ది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో నేను ఈ కార్యక్రమాలు ఇలాగ చేస్తూ వెళ్తున్నాను, సుమారు ఇప్పటికీ కొన్ని వేల మందికే నేర్పించాను.
0: ఎలాంటి ఆటల పట్ల ఉత్సాహం చూపిస్తారు?
1: ఏ ఆటలు అయితే ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ తెస్తున్నారో, ఒక నార్మల్ ఒక విద్యార్థి, ఒక నార్మల్ పర్సన్ అలాగ ప్రతి దాంట్లో కూడా ఆటల విషయంలో
0: ముందుంటారు.
1: ఎప్పుడు స్పెషల్ ఒలింపిక్స్ కానీ, డఫ్ ఒలింపిక్స్ కానీ, పారా ఒలింపిక్స్ కానీ ఎప్పుడు ముందుంటారు. సెలెక్షన్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళామంటే మెడల్ తీసుకొని వస్తాం.
0: సుచిత్ర గారు, ఇటీవల మీరు గౌరవనీయులు రాష్ట్రపతి గారి హిందీ ప్రసంగాన్ని సైన్ లాంగ్వేజ్ ద్వారా అనువదించారు, మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందండి?
1: ఇది కిందటి సంవత్సరం నాకు ఫోన్ వచ్చింది మా డిప్యూటీ కలెక్టర్ గారు దగ్గర నుంచి, విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్ గారు మాధవి గారు. నేను ఇలాగ ప్రభుత్వ రంగంలో ఏ ప్రోగ్రామ్స్ అయినా దానికి సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్తుంటాను, వాళ్ళ కాన్వికేషన్ ఉన్నది అండి, దానికోసం మిమ్మల్ని మాట్లాడమని. సో మళ్ళీ అక్కడ నుంచి నాకు మాట్లాడారు దివ్యా మేడం గారు, తర్వాత రిజిస్టర్ గారు. ఇలాగ సెలక్షన్ అయిన తర్వాత పిలిచారు, ఐడి కార్డు అంతా పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గౌరవనీయ రాష్ట్రపతి గారు ఉన్నారు, మన గవర్నర్ గారు ఉన్నారు, మన సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, స్టేట్ మినిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉండి ఆ స్టేజ్లో నేను నిలబడి ఆ క్షణం అది భగవంతుడికి నేను చాలా చాలా ధన్యవాదాలు. నేను కూడా చాలా ఆనందం పడ్డాను, ఆనందం కంట అది ఒక సవాలు.
0: మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు డాక్టర్ కంటి మహంతి సుచిత్రారావు గారు. నమస్తే అండి.
1: నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: సంజ్ఞలు సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ. డాక్టర్ కంటి మహంతి సుచిత్రారావు గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ సమీరాల్లో అనంతరాంశం వినడానికి ముందుగా

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో శ్రీమతి ఏ సూర్యభాను గారి గళంలో భక్తి సంగీత కార్యక్రమం, హెచ్ రామ్ చరణ్ గారు వైలన్, ఏ ఆనంద్ శ్రీహరి గారి మృదంగం. ముందుగా శుద్ధ ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన, భావము లోన ఆదితాళం.

శ్రీమతి ఏ సూర్యభానుగారి స్వరంలో భక్తి సంగీతం విన్నారు. సిహెచ్ రామచరణ్ గారు వైలెన్, ఏ ఆనంద్ శ్రీహరి గారు మృదంగం. పుష్పాంజలి వినడానికి ముందుగా

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: He Rath Yatra rituals and heralds the commencement of the world-renowned Rath Yatra, which will be celebrated on Thursday with the ceremonial journey of the Holy Trinity to the Sri Gundicha Temple. Indian women cricket team scripted history when they registered one of the biggest victories in the Test history against England at the Lord's yesterday. Visitors India handed a massive defeat to the host by 270 runs in the first ever women's Test at Lord's yesterday to clinch the one-off Test series. Defending a daunting target of 457, India bowled out England at 186 on the final day. The win extended India's impressive record in red ball cricket, marking the seventh victory in the last 11 tests, while preserving the unbeaten record in women's tests in England. Union Sports Minister Mansukh Mandavia has congratulated Indian women's cricket team on becoming the first ever women's team to win a test match at the Lord's. In a social media post, Mr. Mandavia said, "A commanding 270-run victory over England makes this achievement even more special." Congratulatory messages poured in for the Indian women's team, with Union Ministers Piyush Goyal, Kiran Rijiju and Jyotiraditya Scindia joining the Board of Control for Cricket in India in extending the wishes to the team. Indian men's cricket team will take on host England in the first one-day international of a three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian time. Veterans Virat Kohli and Rohit Sharma return to strengthen the Indian squad, while pace spearhead Jasprit Bumrah also makes his comeback. India will be looking to bounce back after T20 international series defeats against Ireland and England. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Abhishek. Hindustan Times, quoting the Supreme Court, says citizenship must be determined through fair, lawful process. India's women conquer Lords with historic win, reports the Pioneer. The Asian Age, in its editorial piece, Resilience Wins at Wimbledon, says that it is said of great players that they find the way to victory, which is exactly what Jannik Sinner did in retaining his title at Wimbledon. Having dealt with an almighty scare in the first round from the virtually unknown Miomir Kecmanovic, who took him to five sets, the Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. US launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India script history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు జిల్లాలోని లామ్ ఫారంలో గల ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవాన్ని జూన్12 ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో భాగంగా నూతన వంగడాలను సృష్టించిన శాస్త్రవేత్త రాణి చోప్రాను బంగారు పథక జ్ఞాపికతో సత్కరించారు. ఎంవి రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య

విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21న ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి

0: కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21న గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జులై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం, డాక్టర్ శ్రీమతి వి వెంకటరాణి గారి గానం, కెవిఎస్ ప్రసాద్ గారు వైలిన్, కె జ్ఞానానందం గారు మృదంగం, జి వెంకటేష్ గారు మోర్సింగ్. ముందుగా మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి రచన పాలించు కామాక్షి ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా శుభపంతు వరాడి రాగంలో అన్నమాచార్య కీర్తన దేవదేవం తాళం ఖండచాప్.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు డాక్టర్ శ్రీమతి వి వెంకటనాయుడు గారి గానం విన్నారు. కేవీఎస్ ప్రసాద్ గారు వయలిన్, కె జ్ఞానానందం గారు మృదంగం, జి వెంకటేష్ గారు మోర్సింగ్. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, రెండిటికి మధ్య 0891 కోడ్ జతపరచండి.

0: హలో
1: చెప్పండి సార్.
0: నమస్కారం.
1: నమస్కారం అండి గురువు గారు.
0: మీ పేరు
1: నా పేరు డి రామరాజు అండి, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను.
0: రామరాజు గారు చెప్పండి.
1: అయ్యా, ఈరోజు మా కోసం జానకమ్మ గారు పాడిన ఆరాధన చిత్రం నుంచి ఆడదాని వార చూపులు జగాన ఓడిపోయి

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: బావా మరదల్లో ఫిల్మ్ లో పాట వినిపించాను సార్.
0: మీ
1: నీది
0: పేరు?
1: మేఘాలయాలు అనే పాట, జానకి పాట సార్.
0: మీ పేరు? మీ పేరు?
1: సార్ నా పేరు సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి.
1: నా పేరు గణేవర్ సత్యం, రిటైర్డ్ టీచర్, పెద్దుర్తి మండలం, ఎంఎస్ రామి అపార్ట్మెంట్ అండి. శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఘంటసాల జానపద పాటం కావాలి. ప్రియా ప్రియా మధురం,
0: ప్రియా ప్రియా మధురం,
1: మధురము సార్. కంగ్రెస్ సార్, చాలా సార్ నా కంపెనీ మొత్తం వాయిస్ ఉన్నాను సార్. నన్ను ఎన్నాళ్ళు ట్రై చేస్తుంది అవ్వట్లేదు సార్.
0: మరి ఇప్పుడు కలిసిందిగా.
1: కలిసి సార్, మినిమం థ్యాంక్స్ సార్. ఏది సార్ ఎంత ఎలా గాసేస్తుంది? నా 72-73 సంవత్సరాలు పట్టుకులేకపోతున్నా.
0: ఇప్పుడు ఆ ఎండని చూసి కూడా ప్రియా ప్రియా మధురం అనుకుంటే బాగుంటుంది.
1: అలాగే అలాగే ఆనందిస్తాను సార్. ఓకే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో,
1: చెప్పండి.
2: నమస్కారం సార్.
1: నమస్కారం.
2: కాకినాడ నుంచి మాట్లాడుతుంది రాజు అండి. నా పేరు మాకు సుశ్రోతల నుంచి పాట కావాలి.
1: ఏం పాట?
2: ఆలయ నారతిలో నా స్వామి.

0: हेलो। हेलो
1: नमस्ते
0: नमस्कार अंडी,
1: सर, నా పేరు రాజండి.
0: చెప్పండి ఏ సినిమా?
1: నాకు భువనేశ్వర్ నుంచి ఏ మనీ పొలవాలి ఆ పాట కావాలి సార్.
0: భువనేశ్వర?
1: భువనేశ్వరి.
0: భువనేశ్వరి పాట ఏంటి పూర్తిగా?
1: ఏ మనీ పిలవాలి ఆ శరణ్.

0: హలో,
1: హలో, మహాకవి కాళిదాసు పాట కావాలండి.
0: మహాకవి
1: అన్నారు కదా, అది
0: చెప్పండి మీ పేరు.
1: పేరు సింహాచల్ నుంచి నారాయణరావు అండి.
0: సరే.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు గాజుగా సత్యనారాయణ అండి.
0: చెప్పండి.
1: కోనసీమ జిల్లా తీర్చిగూడెం
0: చెప్పండి.
1: మురిపించే పోల చిత్రంలో నీ నీళ్ళ పాడేద.

0: हेलो हेलो
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్ నుంచి పాలెంపల్లిని మాట్లాడుతున్నా సార్. ఈరోజు మాకు ఆనందం మూవీ నుంచి ప్రేమ అంటే ఎందుకంటే ఆ పాట అనిపించారు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పాటల బల్లకి విన్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలీ.
2: ఆకాశవాణి
3: ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్, వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నమస్తే అండి.
4: నమస్కారం.
3: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తుల్లో ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలు వివరిస్తారండి.
4: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా 3 పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ 3 పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
3: పిఎఫ్ అనగానే జనరల్గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా 2 వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రేజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
4: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఈ ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఆర్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బత్యం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరు వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఆర్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏను మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్

0: క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ అలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టప్రకారంగా ఇది తప్పేమి కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్యంగా అన్నారు. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద కానీ యాజమాన్యం మీద కానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకుముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యాజమాన్యం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకుముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకుముందు ఈపీఎఫ్లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యూఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీసులో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకుముందు యూఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే, మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ, FAT అంటాం, ఈ FAT టెక్నాలజీ ద్వారా మన యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యూఏఎన్ నెంబర్ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యూఏఎన్ నెంబర్కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలని అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను 50% భార్యకి, అలాగే చెరో 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

0: సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
1: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకుముందు మనం నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇటువంటి బేసిక్ డీటెయిల్స్లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరూ సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మన పేరును మనం ఆధారు పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలాగే పాన్ కార్డ్ కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయవచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది. ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 వర్కింగ్ డేస్లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సీ అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
0: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
1: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవీ విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలాసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లల పెళ్లి చేయడానికి కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ, అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం కానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా 4 కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్, అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకొని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో, అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు కానీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసం అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది మనం పిల్లల చదువు కోసం, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీసులో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
0: పిఎఫ్ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
1: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది వారి డేట్ ఆఫ్ జాయినింగ్లో కానీ

0: లేదా వారి డేటా ఆఫ్ ఎగ్జిట్లో కానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేటా ఆఫ్ జాయినింగ్లో ఉన్న తప్పుల్ని కానీ డేటా ఆఫ్ ఎగ్జిట్లో ఉన్న తప్పుల్ని కానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్కి అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరం దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకు ఎలా ఉండేదంటే విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది, వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్లో మనం అది అప్రూవ్ కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది దావ ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు, మనం మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫామ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్

0: ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక 5 లక్షలు బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ ను మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ గానీ పెన్షనర్స్ గానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది. ఏదైనా కారణాల వల్ల కానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్స్కి కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి. లేదా సర్వీస్లో లేని వాళ్ళు అయితే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు సమాచారాన్ని చేరవేయండి. లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి, దాని ద్వారా కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం, వీరిద్దరూ కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే, ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అని చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంకులో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్లో మనము సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్లో జరుగుతుందండి, దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతి నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్లోనే వారు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది. డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివ్ చేస్తారు. ఈ పెనాల్టీస్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకి ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనము ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది. దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ ఆర్డర్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత, మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సరే, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత ఆ 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లోకి

0: క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి కానీ ఆ సంస్థకు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగులను తీసుకుంటారు, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో ఒక 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులుంటే మీరు కనీసం కొత్తగా 2 ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్లో 70% వరకు మనకి ఈ PMBBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: PF సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు PF ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: PF ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు కానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పదవీ విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే మీరు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరం అయితే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది అలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా మార్కెట్ రేట్లకు కూడా చాలా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కే అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ 0891 కోడ్ జత చేసి కోరిన గీతాన్ని వినొచ్చు. హలో.
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: చెప్పండి.
1: కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడిన రాజు అండి నా పేరు. బుద్ధిమంతుల నుంచి పాట కావాలండి.
0: ఏం పాట కావాలండి?

0: हेलो, फोन इन लाइव.
1: సార్ సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాం సార్. సార్ నాకు నచ్చం సార్ సినిమా, చిన్నారా ఓ పురువురా.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం.
1: మన ఊరి కథ. ఈ చిత్రంలో మామ కూతురు ఆపడగలరు సార్.

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు తాతయ్యలు. బొగపురి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి తాతయ్యలు గారు.
1: మాకు 16 వయసు నుంచి కట్టుకథలు చెప్పిన పాట కావాల్సింది.

0: हेलो हेलो हेलो
1: నమస్తే సార్, నా
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: పేరు కేరాజు, విజయనగరం నుంచి.
0: చెప్పండి రాజు గారు.
1: జానక్ గారి పాట గుండమామిడి కొమ్మ మీద.
0: గుణమామిడి కొమ్మ మీద.
1: అవును సార్.
0: సరేనండి. ఏ సినిమా
1: సార్,
0: చెప్పండి.
1: గుండమామిడి
0: అవును
1: కొమ్మ
0: పాట
1: మీద.
0: అదే చెప్పండి, లేకపోతే మీ బాలమిత్రులు అని ఎవరినైనా అడగండి.
1: బాలమిత్ర కదా.
0: ఓహో అదే నేను
1: థ్యాంక్
0: సినిమా.
1: యూ సార్. ఓకే సార్, బాలమిత్ర కదండి.
0: అమ్మా సరే అయితే.
1: థ్యాంక్ యూ సార్, బాగా పాపర్ చేశారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ సినిమా పాటలు వింటారు. ముందుగా కల్పన చిత్రం నుండి జి ఆనంద్ పి సుశీల పాడిన పాట వింటారు.

0: ஐயோ பாபு, தன்னா பதமு சேர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
1: சபாஷ்
0: தனி.

పన్నెండు కాపురం చిత్రం నుండి పాట విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. తర్వాత అంతులేని కథ చిత్రం నుండి కేజే ఏస్తాస్ పాడిన పాట వింటారు.

మధురిమలో తర్వాతి పాట ఆత్మబంధువు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మధురిమలో తర్వాత బావ మరదళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త చిత్రం నుండి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. తర్వాత బంగారు బాబు చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు ఘంటసాల, పి సుశీల.

0: areas around Abu Musa, Bandarabash, Mosh Sheher, Chabahar, Jask and Konarak, targeting Iranian coastal defense systems, missile and drone sites, and maritime capabilities. Iran acknowledged the strikes but did not report any casualties or damage. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian Standard Time. The Indian men's cricket team will take on hosts England in the first one-day international of the three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటనలు విన్నారు. ప్రేమికుడు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు.

మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది

చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు

0: ఎంచడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ

0: మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్ద వయసులో వచ్చే కంటి సమస్యలు, నివారణ, చికిత్స, ఈ అంశంపై ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి కిరణ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి జి నందినీదేవి.
2: వయస్సు పైబడిన వారిలో వచ్చే నేత్ర సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ తురగా కిరణ్మయ్య గారు. నమస్తే డాక్టర్ తురగా కిరణ్మయ్య గారు.
3: నమస్తే అండి.
2: డాక్టర్, అసలు సైట్ రావడానికి కారణాలు ఏంటండి?
3: నార్మల్గా ఏంటంటే ఏదైనా వస్తువు చూసినప్పుడు ఆ లైట్ రెటీనా మీద వెళ్ళి ఫోకస్ అవ్వాలి. నాచురల్గా రెటీనా ముందు కానీ వెనక కానీ ఆ లైట్ ఫోకస్ అయితే అప్పుడు సైట్ వస్తుంది. మయోపియా ఆర్ హైపర్మెట్రోపియా అంటారు. ఇలా కాకుండా మన నాచురల్ ఏజింగ్ ప్రాసెస్ వల్ల లెన్స్ స్టిఫ్నెస్ తగ్గి అకామిడేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల చత్వారం అంటారు, ఇంగ్లీష్లో ప్రెస్బయోపియా అంటారు. సో 40 దాటిన తర్వాత దగ్గర నుంచి రీడింగ్ గ్లాసెస్ ఎవరైనా వాడాల్సిందే. అది యూనివర్సల్గా ఎవరికైనా రీడింగ్ గ్లాసెస్ వస్తాయి. కొంతమందికి దూరానికి ఒకవేళ మైనస్ పవర్ ఉందనుకోండి, 40 దాటాక మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళకి రీడింగ్ కూడా బాగానే కనిపిస్తుంది.
2: మీ దగ్గరకు వచ్చేవారికి సైట్ ఉంది అని ఎలా నిర్ధారిస్తారు?
3: ఒక పేషెంట్ వచ్చినప్పుడు బోర్డ్ మీద లెటర్స్ అవి ఉంటాయి, విజన్ చార్ట్. అన్ని లెటర్స్ చదువుతున్నారా, కొన్ని లెటర్స్ ఏమన్నా తక్కువ చదువుతున్నారా అనే చూస్తాము. దాని తర్వాత ఎంత సైట్ ఉంది అని చెప్పి ఇద్దరు కంప్యూటరైజ్ టెస్టింగ్ ఉంటుంది, లేకపోతే మాన్యువల్గా రెటినోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా రఫ్గా వీళ్ళకి ఇంత సైట్ ఉంది అని ఎస్టిమేట్ చేస్తాము. దాని తర్వాత లెన్సెస్ మార్చి వాళ్ళకి ఏ లెన్స్తో అయితే క్లియర్గా కనిపిస్తుందో దాన్ని ఫైనల్ పవర్గా మనము నిర్ధారిస్తాము.
2: డాక్టర్, ఇప్పుడు ఒకసారి సైట్ వస్తే నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా?
3: లేదండి, ఒకసారి సైట్ వస్తే ఇంకా పర్మనెంట్గా ఉన్నట్టే. మనం క్యారెట్ తినో, బీట్రూట్ తినో, ఈ సైట్ని మనం పోగొట్టుకోలేము.
2: వయసు పైబడిన వారిలో బీపీ షుగర్ అనేది కామన్. బీపీ షుగర్ ఉంటే కంటి సమస్యలు రావచ్చు అని అంటున్నారు, ఇది నిజమా డాక్టర్?
3: ఇది డెఫినెట్గా నిజమండి. షుగర్, బీపీ ఉన్నప్పుడు అవి కంట్రోల్లో లేకపోతే డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అని ఐ ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం అది ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే విజన్ పోకుండా సేవ్ చేయొచ్చు. బట్ అది తెలుసుకోవడం బాగా లేట్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి బాగా అడ్వాన్స్ అయితే కొన్ని కొన్నిసార్లు పోయిన చూపు కూడా మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అందుకని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా యాన్యువల్ రెటీనా చెకప్ చేయించుకోవాలి.
2: డాక్టర్, దంతాలకు కళ్ళకు సంబంధం ఉందా? అంటే పుచ్చిపోయిన దంతాలను చాలా బలంగా లాగి తీస్తారు, మత్తు ఇవ్వడం వలన నొప్పి తెలియకపోవచ్చేమో, కానీ మత్తు లేకుండా నొప్పిని అనుభవిస్తే మాత్రం అసలు ఏం జరుగుతుంది, ఏ నరాలు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నాయి అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. దంతాలు తీయించుకోవడం వల్ల కంటికి హాని కలగవచ్చా?
3: జరగదండి. జనరల్గా దంతాలు తీయించుకోవడం వల్ల కంటికేం హాని జరగదు. పిప్పి పన్ను ఇట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రెఫర్డ్గా కంటి నొప్పి కొంచెం రావచ్చు, బట్ దంతాలకి కంటికి డైరెక్ట్ సంబంధం అయితే ఏమి ఉండదు.
2: వయస్సు పెరిగే కొద్దీ కంటిలోని లెన్స్ బిగుసుకుపోవడం వలన కంటి సమస్యలు వస్తాయి అంటారు, ఈ లెన్స్ బిగుసుకుపోవడం అంటే ఏంటి డాక్టర్?
3: నార్మల్గా ఏంటంటే మన కంటిలో ఉన్న లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే ఐడియా ఉంది కదా, ఏదైనా కానీ దాని నుంచి క్లియర్గా లోపలికి వెళ్తుంది. సో వయసు పెరిగే కొద్దీ ఆ లెన్స్ ఓపేక్ అయిపోతుంది, అంటే మొద్దుబారిపోతుంది. బయట ఉండే లైట్ కంటి లోపలికి సరిగ్గా వెళ్ళదన్నమాట, దానివల్ల బ్లర్రీగా ఉంటుంది.
2: వయసు పైబడిన వారిలో సాధారణంగా వచ్చే కంటి సమస్యలు ఏంటి డాక్టర్?
3: వయసు పైబడ్డ వాళ్ళకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చత్వారం, నెక్స్ట్ క్యాట్రాక్ట్, షుగర్, బీపీ ఉంటే డయాబెటిక్ రెటినోపతి ఆర్ హైపర్టెన్సివ్ రెటినోపతి రావచ్చు, గ్లకోమా రావచ్చు. ఇంకా వయసు రీత్యా వచ్చేది ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, ARMD అంటాము. ఇవి మోస్ట్ కామన్ ఏజ్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్స్.
2: డాక్టర్, ఇప్పుడు కంటిలో అమర్చే లెన్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి?
3: కంటిలో అమర్చే లెన్సెస్ చాలా రకాలు ఉంటాయి. మోస్ట్ కామన్గా వాడేది మోనోఫోకల్ లెన్స్, అంటే డిస్టెన్స్ కరెక్ట్ చేస్తాము, రీడ్ చేసేటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవాలి.

0: లేదంటే మల్టీ ఫోకల్ ఆర్ ట్రై ఫోకల్ లెన్సెస్. నెక్స్ట్ ఇంకొక లెన్స్ ఏంటంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ అని అంటారు. అది రీసెంట్గా వచ్చిన లెన్స్.
1: కళ్ళల్లో అనుకోకుండా దుమ్ము దూలు పడితే నీళ్ళు కానీ నూనె కానీ వేయచ్చు అంటారా?
0: నూనె అయితే డెఫినెట్గా వేయకూడదు. క్లీన్ వాటర్తో ఐస్ వాష్ చేసుకోవచ్చు. జనరల్గా ఏదైనా కెమికల్ పడ్డా కానీ అలాంటప్పుడు కూడా ఇమీడియట్గా మనము క్లీన్ వాటర్తో ఐస్ని వాష్ చేసుకోవాలి.
1: కళ్ళు పొడిబారడం అంటే కన్నీరు ఉత్పత్తి తగ్గడం అంటారా? కన్నీరు ఉత్పత్తి తగ్గడానికి కారణాలు ఏంటి? ఈ కన్నీరు ఉత్పత్తిని పెంచలేమా డాక్టర్?
0: సో ఉత్పత్తిని పెంచలేమా అంటే కళ్ళు పొడిబారడానికి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి అంటే ఇవాళ రేపు అందరు ఎక్కువ ఫోన్ చూస్తున్నారు. ఫోన్ చూస్తున్నప్పుడు మనం అదే కాన్సన్ట్రేషన్తో చూసి కళ్ళు బ్లింక్ చేయము. బ్లింక్ చేయకుండా స్టేర్ చేయడం వల్ల కంట్లో ఉండే టీయర్స్ తొందరగా ఇవాపరేట్ అయిపోతాయి. ఇది కాకుండా ఇంకా మోస్ట్ కామన్ ఏంటంటే ఏసీ ఎక్కువ వాడినప్పుడు కూడా ఆ ఏసీ ఎయిర్ కూడా కళ్ళు డ్రై అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కీళ్లవాతము అలా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక డ్రైనెస్ కామన్గా వస్తుంది. మెనోపాజల్ ఏజ్ ఇంకా ఓల్డ్ ఏజ్ ఉండడం వల్ల కూడా కంట్లో టీయర్ ప్రొడక్షన్ కొంచెం తగ్గి వాళ్ళకు కూడా ఐస్ డ్రైగా అవుతాయి.
1: డాక్టర్ ఇప్పుడు ముఖ్యమైన పరీక్షల గురించి మాట్లాడుకుందాం. దృష్టి లోపాలకు సమస్యను బట్టి అసలు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: సో నార్మల్గా కంటి సమస్యతో వస్తే ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళ చూపు ఎలా ఉంది అని. వాళ్ళకి చూపు ఏమన్నా తగ్గిందా చూడడానికి మనము ఆల్ఫాబెట్స్ అన్ని చదివించి రిఫ్రాక్షన్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత స్లిట్ ల్యాంప్ అనే మెషిన్తో కంప్లీట్ ఐ చెకప్ చేస్తాము. యాంటీరియర్ సెగ్మెంట్ ఎలా ఉంది, లెన్స్లో ఏమన్నా క్యాట్రాక్ట్ ఉందా అని. తర్వాత ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటే కంటి ప్రెషర్ను చెక్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి డైలేటింగ్ డ్రాప్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోపెట్టి ప్యూపుల్ని డైలేట్ చేస్తాము. డైలేట్ అయిన తర్వాత మనం రెటీనా చెకప్ చేస్తాము. ఇవన్నీ చెక్ చేశాక నార్మల్గా ఉంటే వాళ్ళకి ఏదైనా సైట్ ఉంటే గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అలా కాకుండా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడు దానికి తగ్గ సపరేట్ టెస్టులు చేస్తాము.
1: మళ్ళీ సెపరేట్ టెస్టులు ఉంటాయి. కొంతమంది రంగుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నీలం ఆకుపచ్చ పసుపచ్చ అలా అని. వాళ్ళకి కూడా టెస్ట్ ఏమైనా ఉంటుందా డాక్టర్?
0: కలర్ విజన్కి కూడా మనకి కలర్ విజన్ చార్ట్స్ ఉంటాయి. రొటీన్గా ఎవ్రీడే అందరికీ చేయము కలర్ విజన్ టెస్ట్. బట్ స్పెసిఫిక్గా జాబ్ పర్పస్ కోసం, ఆర్మీ నేవీ అలా జాబ్ పర్పస్ కోసం వచ్చే వాళ్ళకి కలర్ విజన్ టెస్ట్ చేస్తాము. ఆర్ కొన్ని ఆప్టిక్ నర్వ్ కండిషన్స్ కానీ కొన్ని ఐ ప్రాబ్లమ్స్లో కలర్ విజన్ తగ్గచ్చు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా కలర్ విజన్ టెస్ట్ చేస్తాము.
1: డాక్టర్ ఇప్పుడు మనం సూటిగా చూస్తూ కూడా పక్క చూపులు చూస్తూ ఉంటాం, ఈ పక్క చూపులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా టెస్ట్ ఉంటుందా?
0: సో గ్లకోమా అనే ప్రాబ్లం ఉన్నప్పుడు నేరుగా ఉండేవి సూటిగా ఉండేవన్నీ కనిపిస్తాయి. పక్క చూపు సైడ్ చూపు క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు మనం రెటీనా చెక్ చేసినప్పుడు ఆప్టిక్ నర్వ్లో గ్లకోమాకు సంబంధించి ఏమన్నా చేంజెస్ ఉంటే వాళ్ళకి విజువల్ ఫీల్డ్ టెస్ట్ అని ఓసీటీ అని టెస్టులు చేస్తాము. దానివల్ల ఆప్టిక్ నర్వ్లో ఎంత డ్యామేజ్ ఉంది, పెరిఫరల్ విజన్ ఏమన్నా తగ్గిందా అనేది తెలుస్తుంది.
1: డాక్టర్ ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీలు ఎన్ని రకాలు ఉంటాయి?
0: క్యాట్రాక్ట్ సర్జరీ ఇయర్స్ పెరిగే కొద్దీ చాలా మంచి లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంతకుముందు కాలంలో మాన్యువల్గా మనం కట్ చేసి లోపల ఉన్న క్యాట్రాక్ట్ని రిమూవ్ చేసేవాళ్ళం, అది తర్వాత మనకు చూపించేవాళ్ళు కూడా. బట్ ఇప్పటి పద్ధతిలో అలా కాదు. ఫేకో ఎమల్సిఫికేషన్ అనేది రీసెంట్ అడ్వాన్స్ అన్నమాట. దానిలో ఏంటంటే అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడి క్యాట్రాక్ట్ని మల్టిపుల్ పీసెస్గా మెషినే బ్రేక్ చేస్తుంది. దాన్ని మనం వాక్యూమ్తో సక్ చేసి ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ కంటి లోపల పెడతాము. ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ది కామన్గా మనకి ఫేకో అనేది చేస్తున్నాము. ఎవరికైతే ఇది సూటబుల్ కాదు, ఎక్స్ట్రీమ్లీ రేర్గా, వాళ్ళకి మాన్యువల్ పద్ధతుల్లో చేస్తాము.
1: అసలు ఇందులో ఏది బెస్ట్ అంటారు డాక్టర్?
0: ఇప్పుడున్న దాన్ని బట్టి ఫేకో ఎమల్సిఫికేషనే బెస్ట్ కంపేర్డ్ టు మాన్యువల్ మెథడ్. కానీ అలా అని కంప్లీట్గా మాన్యువల్ మెథడ్ చేయకూడదు అని కాదు. కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, అంటే క్యాట్రాక్ట్ బాగా ముదిరిపోయింది, వాళ్ళకి ఇంకా ఈ లేటెస్ట్ టెక్నాలజీతో చేయలేము అనుకుంటే అప్పుడు మాన్యువల్ మెథడ్ చేస్తాము.
1: సర్జరీ పూర్తయిన తర్వాత రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: సో సర్జరీ పూర్తయిన తర్వాత ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎవరికైనా కానీ రిలేటివ్గా చాలా తక్కువ జాగ్రత్తలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే హెడ్ బాత్ ఒక 1 వీక్ చేయకూడదు. కంటికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా డస్ట్లోకి అలా బయటికి వెళ్లకుండా ఉండాలి. మనం ప్రిస్క్రైబ్ చేసిన డ్రాప్స్ అన్నీ టైం ప్రకారం వేసుకోవాలి.
1: బరువులు అవి ఎంతైనా ఎత్తచ్చు?
0: బరువులు జనరల్గా ఇప్పుడుండే పద్ధతి ప్రకారం చేసిన క్యాట్రాక్ట్కి పెద్ద ప్రాబ్లం ఉండదు,
1: ఎత్తచ్చు. ఎన్ని
0: క్యాట్రాక్ట్ సర్జరీకి అయితే ఇష్యూ లేదు. కొన్ని కొన్ని రెటీనా సర్జరీస్కి చాలా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. కంట్లో

0: గ్యాస్ కానీ అవి పెట్టినప్పుడు వాటికి ఏంటంటే బోర్లా పడుకోవాలి, ఎయిర్ ట్రావెల్ చేయకూడదు, అలా కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
1: ఎన్ని రోజులు పడుతుంది డగ్ కోలుకోవడానికి?
0: జనరల్ గా 1 వీక్ లో కోలుకుంటారు.
1: దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా డాక్టర్? అంటే ఏ సర్జరీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మోస్ట్ కామన్గా ఎక్కువ శాతం ఐ సర్జరీస్కి జాగ్రత్తలు అన్నీ సేమ్ ఉంటాయి. తలస్నానం చేయకూడదు, కంట్లోకి వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి. అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, గ్లకోమా సర్జరీ అయినప్పుడు పోస్ట్ ఆపరేటివ్గా కంట్లో ప్రెషర్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, వాళ్ళకి గట్టిగా తుమ్మడం దగ్గడం చేయొద్దని చెప్తాము. స్టిచెస్ అవి లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ కొన్ని రెటినా సర్జరీస్కి మనం బోర్లా పడుకోమని చెప్తాము. అలా కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
1: కళ్ళద్దాలు అనేవి జీవితాంతం పెట్టుకోవాల్సిందేనా?
0: కళ్ళద్దాలు అనేవి ఒకసారి గ్లాసెస్ వస్తే లైఫ్ లాంగ్ పవర్ ఉంటుంది. బట్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ దాటిన తర్వాత గ్లాసెస్ వద్దు అనుకుంటే, ఇప్పుడు చాలా రకాల రిఫ్రాక్టివ్ సర్జరీస్ వచ్చాయి, అవి చేయించుకోవచ్చు. ఆర్ ఏజ్ పెరిగిన తర్వాత మన కళ్ళద్దాలు వద్దు అనుకుంటే, మనం క్యాట్రాక్ట్ చేసిన తర్వాత పెట్టే లెన్సెస్లో డిస్టెన్స్, నియర్, ఇంటర్మీడియట్ అన్నీ కలిపి పెట్టచ్చు. వాళ్ళకు కూడా మనం అద్దాలు లేకుండా చేయొచ్చు.
1: కళ్ళద్దాలను ఎంచుకోవడంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటాయా?
0: సో కళ్ళద్దాలు ఎంచుకోవడంలో, కళ్ళద్దాల్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. యంగ్ పీపుల్కి వాడేది సింగిల్ విజన్ గ్లాసెస్, దానిలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏదైనా కానీ మనం యూస్ చేయొచ్చు. మనకి అడిషనల్గా అల్ట్రావైలెట్ ఫిల్టర్ అలాంటివి పెట్టుకుంటే సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఏజ్ పైబడ్డ వాళ్ళకి వచ్చే గ్లాసెస్లో బైఫోకల్ ఆర్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అని ఉంటాయి. ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్లో కూడా రకరకాల జోన్స్లో పవర్ ఇన్కార్పొరేట్ చేసే ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు గ్లాసెస్.
1: కళ్ళద్దాలను ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చా డాక్టర్?
0: పవర్ ఎక్కువ ఉండే వాళ్ళకి త్రూ అవుట్ ద డే పెట్టుకోవడమే బెటర్. ఇప్పుడు ఒట్టి రీడింగ్ గ్లాసెస్ ఉన్న వాళ్ళు రోజంతా పెట్టుకోకర్లేదు. చదువుకునేటప్పుడో కంప్యూటర్ వర్కో చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. బట్ దూరానికి పవర్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది అంటే, వాళ్ళు పడుకునేటప్పుడు టైం తప్పితే రోజంతా పెట్టుకుంటేనే హెల్ప్ఫుల్గా ఉంటుంది.
1: డాక్టర్, వైద్యానికి అయ్యే ఖర్చు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుందా?
0: జనరల్గా సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటుందండి. మనము క్యాట్రాక్ట్ సర్జరీ అయ్యాక చేసే లెన్సెస్లో కూడా మనకి వైడ్ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ రేట్లోనూ ఉంటాయి, ఎక్కువ రేట్లోనూ ఉంటాయి. మనకు అందుబాటులో ఉన్న దానిలో మనం బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు.
1: అంటే ఒకసారి సర్జరీ చేయిస్తే శాశ్వతంగా ఆ సమస్య నుండి బయటపడినట్లేనంటారా?
0: అది డిపెండ్స్ అపాన్ వాట్ సర్జరీ. క్యాట్రాక్ట్ అయితే జనరల్గా ఒకసారి సర్జరీ చేసుకుంటే అది ఇంకా పర్మనెంట్గా చేసుకున్నట్టే. ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు పోయాక లెన్స్ మీద పల్చటి పొరలాగా వస్తుంది, అప్పుడు చిన్న లేజర్ పెట్టి క్లీన్ చేయొచ్చు. బట్ వేరే కండిషన్స్కి, గ్లకోమా ఇలాంటి వాటికి ఒక్కొక్కసారి సర్జరీ లైఫ్ లాంగ్ పనిచేయదు. కొన్నాళ్ళు పోయాక ఆ ప్రొసీజర్ కాకపోతే నెక్స్ట్ వేరే ప్రొసీజర్ చేయించుకోవాల్సి వస్తుంది. వన్స్ చేస్తే లైఫ్ లాంగ్ వర్క్ చేస్తుంది అని మనం చెప్పలేము.
1: సర్జరీ అనేది 2 కళ్ళకు ఒకేసారి చేస్తారా డాక్టర్?
0: సో జనరల్గా 2 కళ్ళకి ఒకసారి చేయమండి. క్యాట్రాక్ట్ కానీ వేరే ఏ ప్రొసీజర్స్ అన్నా ఒకటి చేసి కొంతకాలం ఆగాక ఇంకోటి చేస్తాము. బట్ సైట్ లేకుండా చేసుకునే రిఫ్రాక్టివ్ సర్జరీస్ మాత్రం 2 కళ్ళకి లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఒకరోజే చేసుకోవచ్చు, ఒక సిట్టింగ్లోనే.
1: డాక్టర్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సర్జరీ చేయించుకుంటే కళ్ళకి కానీ ప్రాణానికి కానీ హాని కలగొచ్చంటారా?
0: కలగవచ్చండి. సో మనకేంటంటే, జనరల్గా మనము ఐ సర్జరీ చేసే ముందు ఒకసారి సిస్టమిక్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తాము. వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, కిడ్నీస్ బాగున్నాయా, హార్ట్కి ECG చేస్తాము. అందులో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే ఇంకా ఫర్దర్ టెస్టులు చేసుకుని ఫిజిషియన్ క్లియరెన్స్ తీసుకున్నాకే మనం సర్జరీ చేస్తాము.
1: అంటే మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళని అడుగుతారు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని?
0: హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనం రూల్ అవుట్ చేసుకుంటాము. బ్లడ్ థిన్నర్స్ ఆల్రెడీ వాడుతుంటే మనం జనరల్గా 5 డేస్ ముందు బ్లడ్ థిన్నర్ కూడా స్టాప్ చేస్తాము.
1: కళ్ళద్దాలను మార్చడం అనేది సామాన్య పేద ప్రజలకు ఖర్చుతో కూడుకున్న పని. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని చెప్పండి డాక్టర్, కళ్ళద్దాలను అసలు ఎన్ని సంవత్సరాలు వాడచ్చు అంటారు?
0: మనము మన పవర్ పెరగకుండా ఉంటే, కళ్ళజోడు మీద గీతలు పడకపోతే ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. మనం వాటిని నీట్గా మెయింటైన్ చేసి, ఏది పడితే దాంతో తుడవకుండా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 5 ఇయర్స్ 10 ఇయర్స్ వాడుకున్నా ఏం కాదు. బట్ అంతకాలం పవర్ పెరగకుండా ఉండాలి.
1: ఎన్నాళ్ళకి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: 40 ఇయర్స్ దాటాక ఐడియల్గా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మనకు తెలియకుండా చాలా అసిమ్టమాటిక్ ఐ డిసీజెస్ ఉంటాయి, వాటికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఆన్ ఐ చెకప్ మాత్రమే మనకు తెలుస్తుంది. అలాంటివి తెలుసు

0: తెలుసుకోవడం కోసం ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా కానీ ఏమన్నా ఐ రిలేటెడ్ డిసీజెస్ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి.
1: అంటే చత్వరం ఒకటే ఉందనుకోండి డాక్టర్,
0: ఒట్టి చత్వరం ఉంటే 1-2 ఇయర్స్కి ఒకసారి వచ్చినా నాట్ అన్ ఇష్యూ.
1: డాక్టర్ ఇప్పుడు కళ్ళకి సంబంధించి ఎలాంటి విటమిన్స్ అనేవి తీసుకోవాలి?
0: కళ్ళకి సంబంధించి అన్ని విటమిన్స్ హెల్ప్ అవుతాయి. మోస్ట్ కామన్గా విటమిన్ ఏ తీసుకోవచ్చు. విటమిన్ ఏ పపాయ, క్యారెట్ ఇలాంటివి తీసుకుంటే హెల్ప్ అవుతుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్లా డీజనరేషన్ ఇలా ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ కూడా హెల్ప్ అవుతుంది.
1: అకస్మాత్తుగా చూపు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వయసు పైబడిన కొందరిలో అకస్మాత్తుగా చూపు పోతుంది, ఎందుకు డాక్టర్?
0: సో అకస్మాత్తుగా చూపు పోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన రెటీనాలో ఉండే బ్లడ్ వెజల్ బ్లాక్ అవ్వడము. సెంట్రల్ రెటీనల్ ఆర్టరీ అక్లూజన్ అంటారు, అంటే అది కంటికి స్ట్రోక్ లాంటిది. లేకపోతే రెటీనల్ డిటాచ్మెంట్, హై మైనస్ పవర్ ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి రెటీనా డిటాచ్ అవ్వచ్చు. ఆర్ ఆప్టిక్ నర్వ్లో స్వెల్లింగ్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో సడన్గా విజన్ తగ్గుతుంది. ఎప్పుడైనా కానీ సడన్ లాస్ ఆఫ్ విజన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఇమీడియట్గా మనం వెళ్ళాలి.
1: డాక్టర్ ఇప్పుడు చాలామందికి అలా ఎక్కువ తలనొప్పి వస్తూనే ఉంటుంది, వాళ్ళు కూడా ఐ చెకప్ చేయించుకోవాలంటారా?
0: డెఫినెట్గా అండి, చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ హెడేక్ ఉండే వాళ్ళకి కొన్నిసార్లు బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువయ్యి కంటి నరానికి ట్రాన్స్మిట్ అవుతుంది. అలాంటప్పుడు చాలాసార్లు మేము రొటీన్ ఐ చెకప్కి వచ్చిన వాళ్ళకి చాలా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేస్తాము. బ్రెయిన్కి కంటికి కనెక్షన్ ఉంటుంది. మన ఆప్టిక్ నర్వ్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. సో బ్రెయిన్లో ఉండే కొన్ని ట్యూమర్స్ కూడా ఐ చెకప్ ద్వారా ఐడెంటిఫై అయినవి కూడా ఉంటాయి.
1: డాక్టర్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి సర్జరీ చేస్తారు కదా, సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో చూపును తీసుకురావచ్చు అంటారా?
0: తీసుకురావచ్చు అండి. రెటీనా ఇష్యూస్ వేరే ఏమీ లేవు, ఆప్టిక్ నర్వ్ హెల్దీగా ఉంది అంటే రిఫ్రాక్టివ్ సర్జరీ తర్వాత, క్యాట్రాక్ సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో చూపు ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు రాదు అంటే వాళ్ళ కోఎగ్జిస్టింగ్గా వేరే ఇబ్బందులు ఏమన్నా ఉంటే, అంటే గ్లకోమా ఉన్నా, డయాబెటిక్ రెటినోపతి ఉన్నా, వేరే ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు క్యాట్రాక్ట్ వల్ల తగ్గిన చూపు మాత్రం తిరిగి వస్తుంది, వాటి వల్ల తగ్గిన చూపు తిరిగి రాదన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనం సర్జరీకి ముందే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీ క్యాట్రాక్ట్ వల్ల తగ్గిన చూపు అంతా రికవర్ అవుతుంది, బట్ ఆప్టిక్ నర్వ్ వీక్గా ఉండడం వల్ల, డయాబెటీస్ వల్ల మీకు విజన్ తగ్గింది, వెనక్కి రాదు అని చెప్పి.
1: డాక్టర్ లెన్స్ పెట్టుకోవడం వల్ల అంటే వేరే ఏమైనా సమస్యలు వస్తాయంటారా?
0: ఏమి రావండి, జనరల్గా వెల్ ఫిటెడ్ లెన్స్ కంటి లోపల మనం సర్జరీ అయ్యాక పెడితే జనరల్గా ఏ సమస్యలు రావు.
1: కొన్ని సమస్యలకి శరీరంలోని అవయవలోపం కారణం కావచ్చు అంటారు, కళ్ళకు సంబంధించి కూడా ఇలా అవయవలోపం కారణం కావచ్చు అంటారా?
0: సో బాడీలో ఉండే చాలా సిస్టమిక్ డిసీజెస్కి కంటి సమస్యలు రావచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, కీళ్లవాతము, ఎస్ఎల్ఇ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు రావచ్చు. ఆర్ టీబీ కానీ, సార్కోయిడోసిస్, ఇలా ఉన్న వాళ్ళకు కూడా కంట్లో ఇన్ఫ్లమేషన్, యువియైటిస్ అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ కొన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్గా కూడా కంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్గా వాడే వాళ్ళకి కంట్లో క్యాట్రాక్ట్, గ్లకోమా రావచ్చు. సో బాడీలో అన్నీ ఇంటర్ రిలేటెడ్.
1: డాక్టర్ శుక్లాలు అంటే కంటిపై పొర ఏర్పడడం, దీనికి చికిత్స చేయించుకోకపోతే ఏం జరుగుతుందంటారు?
0: చేయించుకోకపోతే వాళ్ళకి అనిపించదు, అంతే. ఎక్కువయ్యే కొద్దీ పూర్తిగా కనపడడం మానేస్తుంది. కొన్ని కొన్ని క్యాట్రాక్ట్లో ఏంటంటే లాస్ట్ బాగా ముదిరిపోయి అది కంట్లోనే రియాక్షన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటారు. ఇంకొక దానిలో కంట్లో నీళ్ళు సర్క్యులేట్ అయ్యే పాత్వే క్లోజ్ చేయొచ్చు క్యాట్రాక్ట్ ముదిరిపోవడం వల్ల. దానివల్ల హై ప్రెషర్స్ వచ్చి హెడేక్, వామిటింగ్ రావచ్చు. సో క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా టైంకి సర్జరీ చేయించుకోవడమే గుడ్ థింగ్, వెయిట్ చేయకూడదు అనవసరంగా.
1: పొగ త్రాగడం, మద్యపానం సేవించడం వలన కూడా కంటికి హాని జరగవచ్చు అంటారా?
0: ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు, టాక్సిక్ న్యూరోపతి అంటారు. అండ్ ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళకు కూడా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆర్ ఒకటేసారి ఎక్కువ ఆల్కహాల్ తాగినప్పుడు బింజ్ ఆల్కహాల్ కెరటైటిస్ అని చెప్పి కార్నియాలో వాటర్ అక్యూములేట్ అయ్యి విజన్ తగ్గే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ ఇప్పుడు కంటికి ఏమైనా ఎక్సర్సైజులు ఉంటాయా?
0: యోగాలో చేయించే ఎక్సర్సైజెస్ కావాలంటే చేసుకోవచ్చు. కంటి ఎక్సర్సైజెస్ ఏంటి అంటే అకామిడేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అంతే తప్పితే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందని కాదు.
1: ఓకే డాక్టర్. కళ్ళకి కాటుక పెట్టుకోవచ్చా, అంటే సహజంగా ఇంట్లో తయారు చేసినది?
0: నార్మల్గా అయితే కాస్మెటిక్గా పెట్టుకోవాలి అంటే కాటిక పెట్టుకోవచ్చు, బట్ కాటిక వల్ల స్పెషల్గా కంటికి బెనిఫిషియల్ థింగ్స్ అయితే ఏమీ ఉండదు.

0: అంటే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మార్కెట్లో దొరికే కెమికల్ కాటుకను కళ్ళకు పెట్టడం వలన కంటి సమస్యలు రావచ్చు అంటారా?
1: సాధారణంగా ఏంటంటే మనకి లిడ్ మార్జిన్లో మిబోమియన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ గ్లాండ్లో ఈ కాటికలో ఉన్న కెమికల్స్ వల్ల చిన్న ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్, అలాగే ముఖానికి వాడే లోషన్స్, క్రీమ్స్ ఇవి కూడా కంటికి హాని చేస్తాయంటారా?
1: క్రీమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ప్రత్యేకంగా కంటికి ఏం హాని చేయవు, బట్ ఐ మేకప్, ఐలైనర్స్ ఇలాంటివి ఎప్పుడైనా యూజ్ చేస్తే గుడ్ బ్రాండ్స్ వాడితే మంచిది.
0: నమస్తే డాక్టర్ తురగా కిరణ్ మై గారు.
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో పెద్ద వయసులో వచ్చే కంటి సమస్యలు, నివారణ, చికిత్స ఈ అంశంపై ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి కిరణ్ మై గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జి నందినీదేవి. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు: సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
1: మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అలాగే అక్కడ ఉన్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంట వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
0: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్ధికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.isai.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే

0: ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
1: ఈ పిఎంజేజేబీవై పిఎంఎస్జీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, 2వ విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు

0: ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కొన్ని ప్రకటనలు వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు. 1:35 మహిళావాణి. ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో పూరి రథయాత్ర, ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. వాతావరణ సమాచారం 2:30, 2:31 రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర, పద్యాలు ఆలపించిన వారు శ్రీ కె పార్వతీశం, హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకట్రావు. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, సినిమా పాటలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. సమాచారవాణి 6:00 ఆంగ్లంలో వార్తలు, 6:05 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో మొదటి అంశం శ్రీమతి ఎ శశిరాణి పాడిన లలిత సంగీతం వింటారు. శ్రీ యు శివా కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ తబల. 2 అంశం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలగు అంశాలుంటాయి. ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు. ఈనాటి కార్యక్రమంలో కొబ్బరిని ఆశించు పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస డాక్టర్ ఎస్ అనుష గారి ప్రసంగం వింటారు.

అనంతరం జానపద గేయం, వ్యవసాయ సమాచారం. 7:45 వికసిత్ భారత్. 2047లో భాగంగా పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 స్వరమాలిక సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. సినిమా పాటలు 8:40, సమాచార సంధ్య హిందీలో వార్తలు 8:45, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 10:00 హరికథ, 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

నూలకేంద్ర సమర్పణ. 8 గంటలకు స్వరమాలిక సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. సినిమా పాటలు 8:40, సమాచార సంధ్య హిందీలో వార్తలు 8:45, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 10:00 హరికథ, 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమంలో పూరి రథయాత్ర ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం వింటారు.
1: మహిళావాణికి స్వాగతమండి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః. నీలాచలగిరి శిఖరాన నిలిచిన దివ్యధామం, భక్తి తరంగాలను నిత్యం పొంగించే పుణ్యక్షేత్రం అదే పూరి జగన్నాథుని ఆలయం. నీలి సముద్రపు అలలు నిత్యం మంగళహారతులిస్తూ, గాలి జై జగన్నాథ అనే నామస్మరణను మోసుకొస్తూ, దేవతలే దిగివచ్చి దర్శించాలనుకునే పవిత్ర భూమి అదే పూరీక్షేత్రం. చార్ధాముల్లో ఒకటైన ఈ దివ్యక్షేత్రం కోట్లాది మంది భక్తులకు మోక్షమార్గాన్ని చూపుతున్న ఆధ్యాత్మిక కేంద్రం. 12వ శతాబ్దంలో గంగవంశానికి చెందిన అనంతవర్మ చోడగంగదేవుడు నిర్మించిన ఈ ఆలయం ఎన్నో యుగాల చరిత్రకు, ఎన్నో రాజవంశాలకు, అలాగే భక్తుల భక్తికి సాక్షిగా నేటికి అచంచలంగా నిలిచి ఉంది. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి కొలువై ఉంటారు. మరి ఏ దేవాలయంలో కూడా కనిపించని విధంగా చెక్కతో రూపొందించిన దివ్య విగ్రహాలు ప్రపంచానికే ఒక అపూర్వ విశేషం. ఏమంటారు? మరి ఈ రథయాత్రకు 2 రోజులు ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. ఆ మరుసటి రోజే ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదయనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమా అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆ ఊరేగింపుగా జరిగే ఉత్సవాన్ని పహండి అని పిలుస్తారు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథుడు, బలభద్రుడు రథారూఢులై ఉండగా, ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీరాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మొదలైనట్టే. పరమాత్ముని ముందు సేవకుడుగా మారిన ఆ మహారాజు బంగారుపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరాపహార అని అంటారన్నమాట. రథయాత్ర అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి అద్భుతంగా చెక్కబడిన రథాలు. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విదయనాడు ఈ రథాన్ని తయారు చేసే పనులు మొదలవుతాయన్నమాట. పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తారట. అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటారు కాబట్టి వాటిని వేద పండితులకు ఇచ్చి శాంతి నిర్వహిస్తారు. జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారన్నమాట. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరమవుతుందట. ప్రధాన పూజారి ఎవరైతే ఉంటారో వారి నేతృత్వంలోనే శిల్పుల బృందం అంతా కూడా ఈ రథాల తయారీకి అక్షయ తృతీయ నాడు శ్రీకారం చుడతారు. ముందుగా వృక్షకాండాల్ని 2188 ముక్కలు చేస్తారట. వాటిలో 8

132 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. మీకు ఒక విశేషం చెప్పనా? ఈ రథాల తయారీలో ఎక్కడా కూడా యంత్రాల్ని వాడరండి. అంతేకాదు, ఈ ఒక్కో రథానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎత్తు, చక్రాలు, రంగు, సారథి, వీటన్నింటిలో కూడా భేదాలుంటాయి. మరి జగన్నాథస్వామి రథం పేరు నందిఘోష. 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలతో, ఎరుపు అలాగే పసుపు రంగులతో మన ముందుకొస్తుంది ఈ నందిఘోష. దీని సారథి దారుక. అలాగే 43 అడుగుల ఎత్తు, 14 చక్రాలతో, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో, తాళధ్వజ అనే పేరుతో బలభద్రుని రథం మన ముందుకొస్తుంది. ఇక పద్మధ్వజ లేదా దర్పదలన రథం అంటారు. ఇదే సుభద్రాదేవి రథం. ఇది 42.3 అడుగులు ఎత్తు, 12 చక్రాలతో, ఎరుపు అలాగే నలుపు లేదా ఎరుపు మరియు ఊదా రంగులతో ఉంటుందన్నమాట. మాతలి తాళధ్వజరథం తాలూకా సారథి అయితే అర్జునుడు పద్మధ్వజరథం యొక్క సారథి. మరి ఇలాంటి ఎన్నో విషయాల్ని మాట్లాడుకునే ముందు ఒక పాట విందామా?

మరి రథాల గురించి చెప్పుకున్నాం కదా, రథయాత్రని కూడా మొదలు పెడదామా? రథానికున్న తాళను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర మొదలవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అని అంటారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి దాదాపుగా 12 గంటల సమయం పడుతుందంట. చూసారా, అంటే ఎంతమంది భక్తులు ఆ రథాన్ని లాగుతూ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున్న మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజులు పాటు ఉంటారండి.

ఇక 5వ రోజున నిజంగా ఒక ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. అదే ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడిబయటి నుంచే జగన్నాథుడిని ఊరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసంచేసి వెనక్కి వెళ్ళిపోతుందట. అందుకే ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజార్లు జరిపిస్తారు. ఆ రోజును హీరా పంచమి అని అంటారు. ఇక 5 రోజుల పాటు గుండిజాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథుడు, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అని అంటారన్నమాట. జగన్నాథుడు మాత్రం అలా వెళ్ళిపోకుండా దారిలో అద్దాసని అంటే మౌసీమా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయండి. మరి తరువాతి రోజు అంటే ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతినిస్తారు. ఆ దృశ్యం నిజంగా అద్వితీయం. దానినే సునాబెష అని పిలుస్తారు. ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. 12వ శతాబ్దంలో గంగావంశపు రాజు చోడగంగదేవ నిర్మించాడని చెప్పుకుంటారు అని మనం అనుకున్నాం కదా. అయితే దానికి ఒక కథ ఉందండి. ఏమిటంటారు, మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టిందట. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకుని ఉంటారనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని పంపించారు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. ఈ విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతి, లలిత ఇద్దరూ కూడా పెద్దల ఒప్పందంతో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా రోజూ రాత్రులు ఒక గుహకు వెళ్ళి అక్కడ ఎవరినో ఆరాధిస్తున్నాడు అన్న విషయాన్ని కనుక్కున్నారు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగారు. అక్కడికి చేరుకున్నారు. విద్యాపతికి ఆ గుహలో ఉన్న భగవంతుణ్ణి చూసేటప్పటికీ ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు అనిపించింది. ఇక అనుకున్నదే తడువుగా ఆ స్వామివారి విగ్రహాన్ని తీసుకుని ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరికి వెళ్లారు. అయితే ఇదంతా కూడా రాజాజ్ఞ ప్రకారమే జరిగిందని చెప్పి విశ్వావసునికి క్షమాపణ చెప్పారు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వావసు కూడా ఒప్పుకున్నారు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరే విధంగా కొయ్యలో మలచమని ఆన తెచ్చారట. అందుకే విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంతట తానుగా రాజసముఖానికి వచ్చారు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూసి రాజు కూడా ఒప్పుకున్నాడట. ఈయన మరెవరో కాదు, దేవశిల్పి విశ్వకర్మ అని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఆయన ఒక మాట చెప్పారట రాజుతో, నేను తలుపులు మూసుకుని విగ్రహాలను చెక్కుతాను, పని పూర్తయ్యే వరకు కూడా ఎవరూ తలుపులు తీయకూడదు అని. అందుకు రాజు కూడా ఒప్పుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజుగారి పట్టమహిషి రాణి గుండీచా ఓర్పు వహించలేకపోయారు. అసలు ఏం చేస్తున్నారు లోపల, ఎలా ఉన్నారు, ఎలా చెక్కుతున్నారు అన్న విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠ ఆమెను నిలువనీయలేదు. దాంతో ఆమె తటాలన తలుపు తీసింది. అంతే, అక్కడితో శిల్పి అదృశ్యమయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకి కనిపించే విగ్రహ నమూనాలు అవే. దానితో ఆకాశవాణి ఇలా పలికిందని చెబుతూ ఉంటారు, రాజా, నేను కోరుకున్న రూపం ఇదే. బాహ్య సౌందర్యం కాదు, భక్తి, ప్రేమ, సమానత్వమే నాకు ముఖ్యం. అందుకే ఈరోజుకి కూడా పూరి జగన్నాథుడు అదే దివ్య రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

ఈ ఆలయంలో ఎన్నో తెలియని అంతుపట్టని విశేషాలున్నాయి. ఆలయ శిఖరంపై ఎగిరే పతాకం గాలికి ఎదురుగానే రెపరెపలాడుతుందని భక్తులు ఆశ్చర్యంగా భావిస్తారు. శిఖరంపై వెలిసిన సుదర్శన చక్రం ఏ దిక్కు నుంచి చూసినా కూడా మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి మహాప్రసాదం అన్నం కాదు, అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదం. వేలాది మంది భక్తులకు ప్రతిరోజు ప్రసాదం సిద్ధమవుతుంది. మట్టి కుండల్లో ఉండే ఆ ప్రసాదం దైవానుగ్రహానికి నిదర్శనంగా భావిస్తారు. 7 కుండలలో ఒకదాని మీద ఒకటి పెట్టి కిందన కట్టెలి పొయ్యితో చక్కని మహాప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటో తెలుసా అండి? ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ ప్రసాదంలో ఎటువంటి లోటు ఉండదు, అందరికీ వస్తుంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే, మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అగ్నికి దగ్గరగా ఉండే పాత్రలోని భోజనం అనేది త్వరగా ఉడుకుతుంది. కానీ ఈ పూరి జగన్నాథుడి మహాప్రసాదంలో పైన ఉన్న కుండలో మహాప్రసాదం ముందుగా ఉడుకుతుంది, తర్వాత 2వ కుండలో, అలాగే చివరి కుండదాకా. అలాగే మరొక విషయం, ఈ గుడి తాలూకా నీడ ఎక్కడా కూడా పడదంట. ఇక సముద్ర తీరంలో ఉన్న ఆ అలల ఘోష

గర్భగుడిలోకి ఎట్టి పరిస్థితుల్లో వినబడదంట. చూశారా, నిజంగా ఎంత గొప్ప కట్టడాల్ని నిర్మించారో మన శిల్పులు. మరొక విషయం అండి, ఆకాశంలో తిరిగే పక్షులు గాని అలాగే విమానాలు గాని ఏవి కూడా గుడి గోపురం మీద నుంచి వెళ్ళవండి. ఇందాక మనం చెప్పుకున్న పతాకం గురించే మరొక్కసారి మాట్లాడుకుందాం. ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఒకవేళ పొరపాటున మార్చడం గనక మర్చిపోతే 18 సంవత్సరాలు ఈ గుడిని మూసివేయాల్సి ఉంటుంది అంటారు. అలాగే ఇది ఎక్కడానికి ఎటువంటి ఆధారాలను తీసుకోకుండా చాలా జాగ్రత్తగా గోపురం దాకా ఎక్కి పూజారులు ఈ పతాకాన్ని మారుస్తూ ఉంటారు. మరొక పెద్ద విషయం ఏమిటో చెప్పనా? జగన్నాథస్వామిని దర్శించడానికి మనం వెళ్లే మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్లులో తిరిగొచ్చే దారిలో చివరి 3వ మెట్టు, ఆ 3వ మెట్టు మీద అడుగు పెట్టకుండా వెళ్ళాలి అంటారండి. ఎందుకు అంటే అక్కడ యమధర్మరాజు ఉంటారట. మనం మెట్లు ఎక్కేటప్పుడు మన పాపాలన్నీ కూడా పోతాయి. ఇక మళ్ళీ తిరిగి అదే 3వ మెట్టు మీద ఎప్పుడైతే అడుగు పెడతామో ఆ 3వ మెట్టు మీద యమధర్మరాజు తిరిగి ఆ మన పాపాలని మళ్ళీ మనకిచ్చేస్తాడంట. అందుకే 3వ మెట్టు మీద అడుగు పెట్టద్దు అని చెప్తారు. పూరి జగన్నాథుడు గురించి తలుచుకోగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటండి? బ్రహ్మ పదార్థం. ఇది జగన్నాథుని ఆలయంలోని దారు విగ్రహాలలో ఉండే అత్యంత పవిత్రమైన రహస్యమైన శక్తిని సూచిస్తుంది. ప్రతి నవకళేబర ఉత్సవంలో, నవకళేబర ఉత్సవం అంటే కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించే సమయం అన్నమాట. ఈ ఉత్సవంలో పాత విగ్రహాల నుంచి కొత్త వాటికి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. ఈ బ్రహ్మ పదార్థం అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని శరీరం లేదా దానిలోని దైవిక అంశను కలిగి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినప్పుడు అతని శరీరం పూర్తిగా దహనం కాలేదని, ఆ అగ్నికి దక్కని ఆ పవిత్ర భాగాన్నే సముద్రంలో వదిలేస్తే అది పూరీ తీరానికి చేరిందని చెబుతారు. ఇది ఏ ఆకారంలో ఉంటుంది, దేనితో తయారు చేశారా అన్న విషయాలు ఇప్పటికీ రహస్యమే. ఈ ప్రక్రియ మొత్తం కూడా పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు బట్టలు చుట్టుకునే నిర్వహిస్తారు. జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో పూరి రథయాత్ర ఈ అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headline.

0: కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన సంస్థలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు రంగస్థలి. ఈనాటి ఈ కార్యక్రమంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర, పద్యాలు ఆలపించిన వారు శ్రీ కె పార్వతీశం, హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకట్రావు.
1: సభికునెల్లరకూ నమస్సుమాంజలిలు. మామా సత్యవతీ పౌత్ర, ధాత్తరాష్ట్రులకును పాండవులకును సంధిగావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని యాచించుటకై పాండవ దూతనై నీ యుద్ధక బచ్చినాడును మామా, బచ్చినాడను. తమ్ముని కొడుకులు క్షగపాలెమ్మని అటులిష్

தலையுள பினி சதவோம். மாமாம் சத்யவாக்பாலனா சாரథులై సర్వరాజ్యాన్ని త్యజించి ఈనాడు దాయాదుల అనుగ్రహాన్ని అర్థించుచు తండ్రి కన్నె మిన్నయ్యవుడి వాత్సల్య అని అపేక్షించుచున్నారు మామా, అపేక్షించుచున్నారు. కావున ఎత్తరి తనయుల విని చదవో తనయులతో ఏమి అన్ని స్వత.

చదువున్ నీతియు మామ కృష్ణద్వైపాయన అనుగ్రహ విశేషము చేత సృష్టింపబడిన భవద్వంశములందరు ఉద్భవించిన తమరెల్లరను ఆదర్శమూర్తులై అభ్యాజానురాగ సంధానులై అలరారుట అతిశయోక్తి కానేరదు. కావున చదువు

కదంతురీ కదనాటోపములుంగలట్టి నృపలోకం వెళ్ళ నక్కించు సంపద కులంబుది కులము.

మామ, నీ సోదర సుత పంచకంబు నీ అందల గౌరవభావముతో నీ సుతిరియందున్న సౌజన్యముతో కోల్పోయిన రాజ్యభాగాన ప్రసాదించమని నీ పెద్దతనాన్ని నిలుపుకోగలవని సమాదరణ సుహృద్భావము కలవాడవని పదే పదే వారు అత్యంత వినమ్ములలే యత్నించుతున్నారే కానీ పదితులు గారు నీ ఎడలా భక్తులు సొంతలు కారు విద్యలం చతురులు మంచి

ఫలితార్థమునే చెప్పితిని. అట్లు చేయదలంపనెచో బారేగురును ద్రౌపదియు నీతోడ చెప్పమని నా మాటలు ప్రకృతానుపయోగములు వికటము చేసి విరమించుచున్నాడను మామాయ విరమించుచున్నాడను. ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌటిల్యము చూపించుచున్నాడు. ఎరుగుదున మామా ఎరుంగుదును, అయినను పెద్దవాడమున బక్కాడించి తిన కాని వేరుండ కాదు. అట్టి కులంబునల్ ఫుడమి అట్టి మహాత్ముడు పాండురాజు త

నీ యోపిని కొలది చెప్పు చూడుము. కార్యము దుర్భరము కావున నీతోడింతగా వక్కారించవలసి వచ్చినది. వారిచే అనగా పాండవులుచే శుశ్రూషనే చేయించుకునేదవో, సంగ్రమణమే చేయించుకునేదవో నీ అందున్నది. అందులకు ఇందులకు వారు సంసిద్ధులై ఉన్నారు మామా, సంసిద్ధులై ఉన్నారు. ఆ ద్రోణాచార్య పుత్ర త్రిదివిశేర సమధామాశ్వత్థామ కోపింపకము రణచక్రమంతియు తన చేతి మీదనే త్రిప్పవలియునని కన్నుని మనోరథమే చెల్లింపు. సేవా ధర్మము సూత ధర్మము.

కృపాచార్యం భాగనేయ కుంభపౌత్ర కృపాచార్య భాగనేయ కించిత్ కాలం ఓపిక చేయము, అందరము పోవచ్చును, అందరము పోవచ్చును. దుర్యోధన చూచితివా, నీ కొలువుకూటము క్రమక్రమముగా రణకూటముగానే మారుచున్నది. ఒకప్పుడు నీ కొలువుకూటము నూత్న రత్న దీపికలికా కళాపొంగులిచి మిగులే కెంజాయి నింపక చక్కడప పల్లెలమ్మల పవలమ్మల దండల తరుణారుణ కిరణమ్మల నుండి కంకు శంకు క్రేంకాల కొనద్వారములు నొప్పుతక ప్రపహారతెత్తుచు వంది కదంబ సంబోధిత నిజ విజయ గాధానత గీతరములు సంతరించుచు. ఇప్పుడేమో నీ కొలువు కోటము క్రమక్రమముగా క్రమక్రమముగా రణకూటముగా మారుచున్నది. పదుగురుండగనే నా చెప్పబోవు సంధ్యవాక్యములు వినుము. చెల్లియో బాబా,

మేసముల మెలివేయచు, సభా మర్యాదను కూడా అతిక్రమించుచు, శాపగ్రస్తుండనని భయమించుకైన లేక తన శక్తిని ఎదురు శక్తిని ఎరుంగోలేక ఎందరో మహాత్ములు చెప్పిన మాటలు చెవిని పెట్టి పెట్టక కర్ణుల మేన ప్రాణములు కలిగిన పార్థువును చావు తప్పునే అని నీకు భ్రమ కల్పించిన విశ్వసింపు నా పలుకులు విశ్వసింపు

పాండవులకు పాలేయును పాలేయును అని పదే పదే పేర్కొనుచున్నాడవే. కానీ వెర్రివాడ గతాగతంబులు ఎరింగిన వాడన గనక ఎవరెవరికి ఏ విధమైన పాలు ఏర్పడనో చెప్పెదను. సావధాన మనసుకుండవే వినుము. పరశురాముని గెలిచి ప్రఖ్యాతగాంచిన గంగాసుతుండు శిఖండి పాలు అఖిల యోధులు కెల్ల.

చేసిన ప్రతిజ్ఞం తీర్పీయమందు వస్త్రం బూచుచు ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞం తీర్పీయమందు నీ పొంతం నీ సహజన్ మురం మురుచి.

నిశ్చంతం నిశ్చంతం తద్గతయం పదోరయుగములు ఛేదించి ఛేదించి నాడే సంతోషమున.

బాబా ధాత్తరాష్ట్ర అగ్రజ, సంధిగా వెంపవచ్చిన నన్నిక్కడ బంధింప నుంగించుచుంటివి. మంచిది మంచిది, ప్రయత్నింపము.

ఓహో అంగరాజు కూడా ఒక్కని చేసి నన్నిచ్చట నుక్కడెగింప తలంచినారా ఏనక్కడ పోకలాడ ఇక ఇక్క.

మల్ చక్కన యువక పుట్టే నను జన్మలతో నరుదెమ్ము పాఠ్యమా. దివ్య దృష్టియ సంగీత తేరె పారజోడ అనఖాత్ములైన సంసిద్ధులైన ఇది నిజంబు ఇది నిజాకృతియు ఇది ముఖ్య తమ తపసాలు కులవృద్ధులారం కృపాచార్యులారం మీరు మాత్రం ఏమి చేయగలరు? మీరు సుయోధనునితో సంధి విషయమై మీ సాయశక్తుల ప్రయత్నించ

మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు విన్నారు. ఆలపించిన వారు శ్రీ కె పార్వతీశం, హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకట్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:10 కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 3.23 అనగా 927 కిలోహెర్ట్స్పై రెండవ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశం విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా యువవాణి యువజనుల కార్యక్రమం

యువాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

యో అనే శీర్షికన తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. మల్లేశ్వరి చిత్రం కోసం కుమార్ సాను సునీత పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మల్లన్న చిత్రం కోసం మాలతి పడిన పాట వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో చివరిగా జెంటిల్మెన్ చిత్రం నుంచి సాహులమీద్ స్వర్ణలత మాల్గడి శుభ పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు పరంపర మీరిప్పుడు వింటారు. ముందుగా సర్కస్ రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు.

సంధ్యారాగం శీర్షికన 1980వ సంవత్సరం నుంచి 2000 వరకు విడుదలైనటువంటి తెలుగు చిత్రాల గీతాలు వింటున్నారు. ఇప్పుడు అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: అగ్నిపూల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదివిన వారు జి పద్మ.
1: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నైని ఏరోస్పేస్ లిమిటెడ్, ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి

0: రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.neel.co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా ఎండీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా: ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్, రూమ్ నెంబర్ 110, ICMR NITHR క్యాంపస్, నాగ్పూర్ రోడ్, ధన్వంతరి నగర్, గార్హా, జబల్పూర్, మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి ఈనాటి సమాచార వాణి కార్యక్రమంలో ముందుగా వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 75%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 54%. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ 2x క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్

0: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా 1 మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31 ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి 30 ఆగస్టు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బిఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు, వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలు తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళ

బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్ ఇంగ్లాష్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమకాలో ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यशस्विनः प्रधानमन्त्रिणः मोदिनः सुदूरदृष्टेः साकारं रूपं वर्तते। तेन सविशेषं संसूचितं यत् एषः व्यापारिक उत्सवः सम्प्रति अन्ताराष्ट्रियं रूपं गृहीतवान्, यत्र प्रतिवर्षं प्रदर्शिनां, क्रेतॄणां, विक्रेतॄणाम् अथ कौतुकवतां दर्शकानां संख्यायां नूतनसमृद्धिः समालोच्यते। मन्त्रिणा अग्रे सप्रमोदम् उक्तं यत् देशस्य सूक्ष्म लघु मध्यम उद्यमाः अथ नवोन्मेषिणः साहसिनः उद्यमिनः अपि अस्मिन् महोत्सवे स्वकीयं कौशलं प्रदर्शयितुं सोत्साहं भागं गृह्णन्ति। तेन सुस्पष्टं व्याहृतं यत् विदेशैः सह कृताः विविधाः मुक्तव्यापारसन्धयः अस्मदीयं वस्त्र उद्योगक्षेत्रं नितरां सफलीकुर्वन्ति, तस्मै नवीनां कान्तिं च प्रयच्छन्ति। भारतीय ऋतुविज्ञानविभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टेः सुस्पष्टः पूर्वानुमानसङ्केतः प्रकटितः। ऋतुवैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशी एव जलसङ्कटस्थितिः उत्तरपूर्वभारते, छत्तीसगढ़, झारखण्ड, पश्चिमबङ्गाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। अनेन सहैव पर्यावरणविद्भिः विशेषरूपेण व्याहृतं यत् अस्मात् दिनाङ्कात् आरभ्य अस्य मासस्य ऊनत्रिंशत् दिनाङ्कं यावत् हरियाणा, चण्डीगढ़, दिल्ली, पंजाब, पश्चिमोत्तरप्रदेशेष्वपि मन्द मध्यमवृष्टिः वसुन्धराम् आच्छादयिष्यति, येन निदाघतप्तानां जनपदानां कृते कश्चन अनिर्वचनीयः आह्लादः सम्प्राप्स्यते। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायाः प्रथमोपान्त्यचरणस्य स्पर्धायाम् अद्य रात्रौ अमेरिकादेशस्य टेक्सस् राज्यस्य डलास् क्रीडाङ्गणे फ्रांस् दलं स्पेन् दलं सम्मुखीकरिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं मध्यरात्रौ 12:30 समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శశిరాణి గారి లలిత గీతాలు వింటారు. వాద్య సహకారం యు శివ, కీబోర్డ్ తబలా శ్రీ యువి, క్షమించండి, యు సూర్యనారాయణ. ముందుగా ఒక ప్రకటన.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఇవాల్టి సాయం సమీరం కార్యక్రమంలో శ్రీమతి ఎం శశిరాణి గారి ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా ఆపరా ఒకసారి, రచన శ్రీ కందుకూరి రాంభద్రరావు, వినండి.

తర్వాత మళ్ళీ నడిగితి నీ జాడ రచన శ్రీ రావులపర్తి భద్రరాజు.

చివరిగా ఓ కావ్య సుందరి శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారు రచన

మీరు ఇంతవరకు శ్రీమతి ఎం శశిరాణి గారి ఆలపించినటువంటి లలిత గీతాలు విన్నారు. వాయిద్య సహకారం కీబోర్డ్ శ్రీ యు శివ, తబలా శ్రీ యు సూర్యనారాయణ. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఓ చక్కటి చిత్రగీతంతో ప్రారంభించుకుందాం. బొంబాయి పీరియడ్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు.

ఫిట్నెస్ మంత్రాకి పునఃస్వాగతం. సాయం సమీరం కార్యక్రమంలో ముఖ్యంగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత ఇవన్నీ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రం,

అది పోరాట విద్య. కానీ అది శారీరకంగా మానసికంగా ఏకాగ్రతను పెంపొందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విద్య అండి. అదే కుంగ్ఫు. ఇది పోరాట విద్య మాత్రమే కాదు, ఆధునిక కాలంలో ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడానికి ఇది ఒక పరిపూర్ణ జీవన శైలిగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కుంగ్ఫు అనేటువంటి ఈ ఆత్మరక్షణ విద్య మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఆఫీస్ పనులు, బిజీ జీవితం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంలో కుంగ్ఫులో లోతైన శ్వాస నియంత్రణ, ధ్యానం బాగా సహాయపడతాయి. ఇవి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇక రోజు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారికి కుంగ్ఫు మంచి వ్యాయామంలో పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి కండరాలను దృఢత్వ చేస్తుంది మరియు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. కుంగ్ఫులోని కదలికలకు ఎంతో ఏకాగ్రత మరియు ఓపిక అవసరం. ఈ క్రమశిక్షణ వృత్తిపరమైనటువంటి జీవితంలో చదువులోను ఏకాగ్రతను మెరుగుపరచుకోవడానికి కుంగ్ఫు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నేటి సమాజంలో ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల ఆత్మరక్షణ నైపుణ్యాలు చాలా అవసరం. కుంగ్ఫు ద్వారా శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో మెలకువలు, చురుకుదనం అలవడతాయి. ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా ఇక శక్తి స్థాయిల పెంపు. క్రమంగా మనం కుంగ్ఫు సాధన చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచి రోజంతా శక్తివంతంగా పనిచేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ దైనందిన జీవితంలో ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం, ఆత్మరక్షణ, బరువు తగ్గడం లేక మానసిక ప్రశాంతత కోసం మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా కుంగ్ఫు నేర్చుకోవాలి. ఇదే మన ఫిట్నెస్ మంత్రాలో ఒక మంచి చక్కటి సూచన సలహా మా నుంచి.

సాయం సమీరం కార్యక్రమంలో ముఖ్యంగా వికాసంలో ఇవాళ ప్రస్తావించవలసిన అంశం ఏంటంటే నషాముక్త భారత్ అభియాన్. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి మరియు ప్రజల్లో ముఖ్యంగా యువతలో దీని విస్తృత అవగాహన కల్పించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 15 ఇది ప్రారంభించబడింది. లక్ష్యం మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్, చికిత్స, పునరావాసం కల్పించడం మరియు డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి కృషి చేయడం. ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా గుర్తించబడిన 272 సున్నిత జిల్లాల్లో మొదలై ప్రస్తుతం దేశమంతటా విస్తరించబడింది. విద్యా సంస్థలు, మహిళా సంఘాలు, యువజన విభాగాల్లో కలిసి అవగాహన ర్యాలీలు, సదస్సులు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నషా ముక్తి భారత్ అభియాన్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. సాయం సమీరం కార్యక్రమానికి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం చిరలే. 7:15 పల్లెసీమలు, కొబ్బరిని ఆశించే పురుగులు, తెగుళ్ల యాజమాన్యం. ఈ అంశంపై డాక్టర్ ఎస్ అనుష గారి ప్రసంగం ఉంటుంది. వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదల్వలస. ఇక 7:45 వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ బిజిలీ యోజన పథకం కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త గుర్రం చంద్రశేఖర్. 8:09:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్. 10:00 హరికథ గానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ఎత్తండి మువ్వన్నెల జెండా బృందగానం రచన శ్రీ దూసి ధర్మారావు గారు, సంగీతం డాక్టర్ మండపాక శారద. 6:10 భక్తిరంజని భక్తి కీర్తనలు దమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వ్యాఖ్యాత శ్రీ బెందాలం కృష్ణారావు. 6:35 పొలం పనులు, వరి నాట్లు, జాగ్రత్తలు. ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చెల్లై. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. తరువాత వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారిని శ్రీమతి తులసిగారి ప్రసంగం ఉంటుంది. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె శ్రీను. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయలిన్, సహకార వయలిన్ శ్రీ కొమండూరి కృష్ణాచారి, మృదంగం శ్రీ ముల్లపూడి శ్రీరామూర్తి. 10:00 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త రావల సాయి శిరీష. 12:40 కార్మికుల కార్యక్రమం. పోషకాహార ప్రాధాన్యత, పోషకాహార నిపుణులు డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమం. 2:31 సాహితీవేత్తలు రచించినటువంటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరంలో విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం.

7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లెసీమలు, చవుడు నేలలో పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు ఈ అంశంపై ఆమ్దల్ వల్స వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి జ్యోతిప్రస్ గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:09:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:15 కర్టెన్ రైజర్ ఆన్ ద యాన్యువల్ రథయాత్ర ఆఫ్ లార్డ్ జగన్నాథ బీయింగ్ హెల్డ్ ఇన్ పూరి ఒడిశా ఆన్ 16 జూలై 2026. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 9:15 స్పాట్లైట్, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లె విజయవాడకి అందని చెల్లెలే, 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు విశేషాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్ధమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां की सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम

0: యా ఉమ్మీద్ కర్
1: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి 2 అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్ధిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
2: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
1: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

0: భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలు.

0: ఈనాటి పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈనాడు ముందుగా కొబ్బరిని ఆశించే పురుగులు, తెగుళ్ల యాజమాన్యం. ఈ అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం ఆమదల వలస వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష్ గారి ప్రసంగం వింటారు.
5: కొబ్బరిని ఆశించు పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్యం. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 117,000 హెక్టార్లలో కొబ్బరి సాగులో ఉన్నది. దేశ కొబ్బరి సాగు విస్తీర్ణంలో మన ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలోనూ ఉత్పాదకతలో 1వ స్థానంలోనూ ఉన్నప్పటికీ కొబ్బరిని ఆశించే చీడపీడల వలన దిగుబడులు మరియు కొబ్బరి నాణ్యత కోల్పోయి రైతులు నష్టాలని చవిచూస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో 90% మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంటి పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు. 2 నెలలకు ఒకసారైనా కొబ్బరి చెట్ల నుండి దిగుబడి వస్తుందని, ఇంట్లో ఖర్చులు గట్టెక్కుతాయని చెబుతారు. కొబ్బరి రైతులు చెట్లను ఆశించేటటువంటి పురుగులు, తెగుళ్ళు లక్షణాలు తెలియకపోవటం వలన మరియు ఈ చెట్లు పొడుగ్గా ఉండటం వలన గుర్తించడం కూడా కష్టం అవటం చేత సరైన సమయంలో చీడపీడలను గుర్తించలేక యాజమాన్య చర్యలు చేపట్టకపోవటం వలన చెట్లు చనిపోతున్నాయి. మన ఉత్తర కోస్తా జిల్లాలో కొబ్బరిలో బాగా నష్టపరిచే పురుగులలో ముఖ్యంగా నల్లముట్టి పురుగు, కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు మరియు సర్పిలాక్.

ఆకార తెల్లదోమలను ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. కొబ్బరిని ఆశించేటటువంటి తెగుళ్లలో గ్యానోడర్మా మరియు మొవ్వుకుళ్ళు తెగుళ్ళు ప్రధానంగా నష్టపరుస్తున్నాయని చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకొని రైతులు సరైన సమయంలో యాజమాన్య చర్యలను చేపట్టాలి. మొట్టమొదటగా నల్లముట్టి పురుగు. ఇది ఒక గొంగలి పురుగు. దీని తల నల్లగా ఉంటుంది. దీని యొక్క తల్లిరెక్కల పురుగు ఆకులపై గుడ్లు పెట్టి వాటి నుంచి వెలువడిన గొంగలి పురుగులు ఆకులు పత్రహరితాన్ని గోకి ఆకులను గూడు కట్టి రంపం పొట్టు వంటి రెట్టలను విడిచిపెడతాయి. దీనివలన ఆకులపై మచ్చలు ఏర్పడి చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. ఈ పురుగు అన్ని వయసు తోటలను ఆశిస్తుంది. ఆశించిన చెట్లలో కాయ దిగుబడి మరియు నాణ్యత తగ్గి ఆకులు ఎండిపోవటం వలన పిందెలు కూడా రాలిపోవటం గమనిస్తాము. చెట్టు కోలుకోవటానికి సుమారు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. దీని యాజమాన్యం కొరకు పురుగు ఆశించిన అలాగే ఎండినటువంటి అడుగు వరుస ఆకులను తీసి కాల్చివేయాలి. ఈ పురుగు తాలూక ఉధృతిని బట్టి 1-2 ఆకులకే గమనించినట్లయితే గోనియోజస్ నెఫాంటిడిస్ అనేటటువంటి బదనికను చెట్టుకి 10 పురుగులు చొప్పున లేదా బ్రెకాన్ హెబటార్ అనేటటువంటి బదనికను 20 పురుగులు చెట్టుకి చొప్పున తోటలో 10% చెట్లపై విడుదల చేయాలి. వీటి లభ్యత ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట వారి వద్ద లభిస్తాయి. ఈ పురుగు యొక్క ఉధృతి ఈ మధ్యకాలంలో శ్రీకాకుళంలో కవిటి కంచిలి ప్రాంతంలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే బదనికల తాలూకా సంఖ్యను కూడా చెట్టుకి ఎక్కువ చొప్పున విడుదల చేసుకోవాలి. కొబ్బరి చెట్లపైనే కాకుండా పరిసరాల్లో ఉన్నటువంటి తాటి చెట్లపై కూడా బదనికలను విడుదల చేయాలి. పురుగు సోకి ఎండిపోయిన తోటలకు సిఫార్సు మేరకు ఎరువులు అంటే 1 కేజీ యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున వేసి నీరు పెడితే ఈ ఎండిపోయినటువంటి తోటలు త్వరగా కోలుకొని కాపుకి రావటానికి అవకాశం ఉంటుంది. తరువాత కొబ్బరిలో ఎక్కువగా నష్టపరిచేటటువంటి పురుగును కొమ్ము పురుగుగా చెప్పవచ్చు. దాదాపు మన రాష్ట్రంలో ప్రతి తోటలో కూడా దీని తాలూకా నష్టం గమనించడం జరుగుతుంది. ఇది నల్లగా దృఢమైన రెక్కలు గల పెంకు పురుగు. తలపై ఖడ్గమృగంకున్నట్లు కొమ్ము ఉంటుంది. 4 నుంచి 5 సంవత్సరాల వయసున్న మొక్క తోటల్లో దీని ఉధృతిని ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కొమ్ము పురుగు యొక్క తల్లి పురుగు ఆకు మొవ్వుల్లో నుంచి మొవ్వు విడవటం కంటే ముందే రంధ్రం ఏర్పరిచి లేత ఆకులను అలాగే మొవ్వును తింటుంది. అందువలన మొవ్వు విడిన తరువాత ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు కనిపిస్తుంది. మొవ్వు తొలిచిన రంధ్రంలో నుంచి పురుగు నమిలి పిప్పి కనిపిస్తుంది. మొవ్వు వద్ద రంధ్రం కూడా కనిపిస్తుంది. ఈ పురుగు ఆశించినటువంటి చెట్లు లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయంటే మొవ్వు భాగము మరియు పొత్తులను తొలచటం వలన కొబ్బరి దిగుబడులు తగ్గటం గమనించవచ్చు. చిన్న మొక్కల్లో మొవ్వులు దెబ్బతింటే మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ పురుగు మొవ్వుకుళ్ళు తెగులను కూడా వ్యాపింపచేస్తుంది. తల్లి కొమ్ము పురుగు తోటలోని కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాలు, పశువుల పెంట, చచ్చిపడినటువంటి కొబ్బరి చెట్లు, పిడుగుపాటు వలన దెబ్బతిన్నటువంటి కొబ్బరి చెట్ల మొదళ్లలో గుడ్లు పెడతాయి. వీటి నుంచి పొదగబడినటువంటి పిల్ల పురుగులు ఇందులోనే పెరుగుతూ దాని జీవితకాలాన్ని సుమారు 5 నుంచి 9 నెలల పాటు గడుపుతాయి. అందుచేత ఈ పురుగులు కొబ్బరి తోటలను సంవత్సరం పొడుగునా ఆశించి నష్టం చేకూరుస్తాయి. దీని యాజమాన్యం కొరకు సమగ్ర సస్యరక్షణ చర్యల్ని అవలంబించాలి. ఇందులో భాగంగా కొమ్ము పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు. ఇందులో బుట్ట అనేది బకెట్ రూపంలో ఉంటుంది. ఎరగా రైనోల్యూర్ అనేటటువంటి ఎరని ఉపయోగించాలి. 5 ఎకరాలకి 1 లింగాకర్షక బుట్ట చొప్పున తోటలో పెట్టుకుంటే తల్లి పురుగులు ఆకర్షింపబడతాయి. వీటిని మనం చంపుకోవాలి. అలాగే ఈ ఉనికిని గుర్తించిన తర్వాత చెట్టు మొవ్వుల్లో క్లోరాంట్రినిప్రోల్ 4G గుళికలు, ఇవి 5 లేదా 10 గ్రాముల చొప్పున గుడ్డ సంచుల్లో లేదా పాలిథీన్ సంచుల్లో పెట్టుకున్నట్లయితే వాటికి కన్నాలు పెట్టుకోవాలి. ఒక్కో చెట్టుకి 4 ప్యాకెట్లు చొప్పున పెట్టుకున్నట్లయితే వీటి నుంచి వెలువడినటువంటి వాసనలకు పురుగు ఆశించడం తగ్గుతుంది. 3 నెలలకు 1 సారైనా కొబ్బరి చెట్ల వలయాలలో లేదా మొవ్వులలో 100 గ్రాముల వేపపిండికి 150 గ్రాముల ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే పురుగు తినేటప్పుడు ఇసుక లేదా వేపపిండి తగిలి ఈ తినడం తగ్గించటానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి కొమ్మలలో నాఫ్తలీన్ గుళికల్ని 2 ఉండల చొప్పున చెట్టుకి పెట్టుకున్నట్లయితే వీటి వాసనలకు కూడా కొమ్ము పురుగు ఆశించడం తగ్గుతుంది. పెంటకుప్పలను కూడా 15 రోజులకు 1 సారి తిరగవేసి పిల్ల పురుగులను గమనించినట్లయితే పురుగు మందుని పిచికారీ చేసుకోవాలి. లేదా జీవ నియంత్రణ పద్ధతిలో మెటారైజియం ఎనైసోప్లియే అనేటువంటి శిలీంధ్రాన్ని 5 గ్రాములు

అమలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ పశువుల పెంట కుప్పలపై పిచికారీ చేసుకోవాలి. దీనివలన పిల్ల పురుగులు తగ్గటం గమనిస్తాము. తద్వారా కొమ్ము పురుగు, తల్లి పురుగుల తాలూకు ఉధృతిని కూడా తగ్గించవచ్చు. ఇకపోతే అదే విధంగా ఎక్కువగా నష్టపరుస్తున్నటువంటి పురుగు ఎర్రముక్కు పురుగు. దీనివలన తోటల్లో నష్టం ఎక్కువగా ఉంటుంది. మొక్కలు పూర్తిగా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. 5 నుంచి 10 సంవత్సరాలు వయసు గల తోటలను ఎక్కువగా ఆశిస్తుంది. ఇది మొవ్వుకుళ్ళు అలాగే పిడుగుపాటుతో చనిపోయినటువంటి చెట్లు, కొమ్ము పురుగు గాయపరిచినటువంటి చెట్లకు ఎర్రముక్కు పురుగు ఆకర్షింపబడుతుంది. ఈ పురుగు ఆశించినటువంటి చెట్లు యొక్క మధ్యవలయంలో ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోతాయి. కాండంపై రంధ్రాల నుంచి చిక్కటి ఎరుపు రంగు జిగురు కారడం గమనించవచ్చు. కొమ్మలు మొదలు వద్ద నిలువు చీలికలను గమనించవచ్చు. లోపల కొబ్బరి కాండం తొలుచుకుంటూ ఉండటం వలన పీచు పొట్టు రాలటం, కాండం వద్ద శబ్దంను కూడా గమనించవచ్చు. ఈ పురుగు ఆశించటం వలన చెట్టు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు ఎదుగుదల తగ్గి కాపు ఆలస్యమవుతుంది. చెట్టుపై పూర్తిగా ఆశించి చనిపోవటం, అలాగే చిన్న గాలులకు చిన్న తాకిడికి చెట్లు పడిపోవడం జరుగుతుంది. దీని యాజమాన్యం కొరకు తోటల్లో ఫెర్రోల్యూర్ అనేటటువంటి లింగాకర్షక ఎరలను పెట్టుకొని తల్లి పురుగులను ఆకర్షించి చంపాలి. చెట్లకి గాయాల్ని చేయరాదు. కాండంపై పురుగు తొలచిన భాగాన్ని తీసివేసి ఇమిడాక్లోపిరిడ్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని లోపలి భాగం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీనికి కూడా కొమ్ము పురుగు నివారణకు వలె మొవ్వుల్లో క్లోరాంట్రినిప్రోల్ అనే గుళికలను 5 గ్రాముల చొప్పున చెట్టుకి 4 ప్యాకెట్లను పెట్టుకోవాలి. 1 నెల నుంచి 2 నెలలకు ఒకసారైనా ఈ ప్యాకెట్లని మార్చుకుంటూ ఉండాలి. దీనివలన మనకి ఎర్రముక్కు పురుగు తాలూకు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుత కాలంలో ఎక్కువగా కొబ్బరి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పురుగు సర్పిలాకార తెల్లదోమ. ఇది రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఎక్కువగా 2016 నుంచి కూడా తమిళనాడులో పోలాచి, కేరళలో పాలక్కడ్లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఆంధ్రాలో 2016 డిసెంబర్లో తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంలో దీన్ని గమనించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన భారతదేశం మొత్తం కూడా కొబ్బరి పండిస్తున్న ప్రతి రైతు కూడా దీన్ని తాలూకా వ్యాప్తిని చూడటం జరుగుతుంది. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆకులు అడుగు భాగంలో ఈ తెల్లదోమ సర్పిలాకారంలో తెల్లని గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల చుట్టూ తెల్లని దూది వంటి మైనం నిండి ఉంటుంది. ఈ తెల్లదోమ ఆకుల నుంచి రసం పీల్చుకొని తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తుంది. ఈ తేనెకు మసి తెగులను కలుగజేసేటటువంటి శిలీంద్రం ఆకర్షితమయ్యి ఆకులంతా మసిగా తెగులు కలుగచేసి నల్లగా మారుతాయి. దీనివలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. దీని యాజమాన్యం కొరకు ఎటువంటి రసాయనిక మందులను పిచికారీ చేయరాదు. ఎందుకంటే ఇది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పురుగు కనుక ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మిత్ర పురుగులు తక్కువగా ఉంటాయి. రసాయనిక మందులు పిచికారీ చేస్తే మిత్ర పురుగులు తగ్గి ఈ తెల్లదోమతాలకు ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యాజమాన్యం కొరకు జీవనియంత్రణ పద్ధతులను మాత్రమే ఉపయోగించాలి. ఈ పురుగు యొక్క గుడ్డు దశను అరికట్టడానికి వేప నూనెని 10,000 ppm అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా 3,000 ppm అయితే గనుక 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 10 గ్రాములు సర్ఫ్ కలిపి ఆకులు అడుగు భాగం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎన్కార్సియా గాడలోపే అనేటటువంటి బదనిక, ఇది తెల్లదోమని ఆశించి అందులో ఆ తెల్లదోమ తాలూకు వివిధ దశల్ని పెరగకుండా చేస్తుంది. కాబట్టి వీటిని తోటల్లో విడుదల చేసుకోవాలి. ఇవి సహజ సిద్ధంగా కొబ్బరి మరియు అరటి తోటల్లో పెరుగుతాయి. ఇవి ఆశించినటువంటి తోటల నుంచి ఆకుల్ని తెచ్చుకొని ఈ తెల్లదోమ ఆశించిన తోటల్లో విడుదల చేసుకోవాలి. ఇసారియా ఫ్యూమోసా రోసియా అనేటటువంటి జీవశిలీంద్రాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని దీంట్లో 10 గ్రాములు సర్ఫ్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ శిలీంద్రం తెల్లదోమ యొక్క వివిధ దశలను ఆశించి ఆ తెల్లదోమని చంపుతుంది. ఈ ఇసారియా ఫ్యూమోసా రోసియా అనేటటువంటి జీవశిలీంద్రము మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి వద్ద అందుబాటులో ఉన్నది. ఇది రైతు స్థాయిలో ఈ శిలీంద్రాన్ని బియ్యం నూకల మీద కూడా తయారు చేసుకోవచ్చు. మదర్ కల్చర్ని ఏదైనా పరిశోధన స్థానం నుంచి తెచ్చుకొని బియ్యం నూకల్ని ఉడకబెట్టి 1 చిన్న UV లైట్ ఉన్నటువంటి ఛాంబర్లోని ఈ నూకల మీద కల్చర్ని పెట్టి 1 వారం రోజులు మనం ఉంచుకున్నట్లయితే ఆ నూకలంతా కూడా ఈ శిలీంద్రం వ్యాపించి ఆ

శిలీంధ్రాన్ని మనం పిచికారీ కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎపర్టోక్రైసా అనేటటువంటి ఒక పరాన్న భుక్తి, దీని తాలూక గుడ్లను ఈ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి తోటలలో చెట్టుకి 100 నుంచి 150 చొప్పున గుడ్లని విడుదల చేసుకోవాలి. ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే ఒక్కొక్క చెట్టుకి 300 నుంచి 500 గుడ్లు వరకు కూడా విడుదల చేసుకోవాలి. ఈ పరాన్న భుక్తిని కూడా అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం వారు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పరాన్న భుక్తి తెల్లదోమ యొక్క వివిధ దశలను చంపి తింటుంది కనుక వీటి ద్వారా మనం తెల్లదోమతాలకు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇకపోతే కొబ్బరిని ఆశించేటటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళు బూజు జాతి శిలీంధ్రముల వలన కలుగుతాయి. అందులో ముఖ్యమైనవి గానోడర్మ మరియు మొవ్వు కొల్లు తెగుళ్ళుగా గుర్తించారు. ఇవి ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇందులో గానోడర్మ తెగులు, దీనిని సిగ తెగులు అని, ఎర్రలక్క తెగులు అని, బంకకారు తెగులు అని, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు కాండం నుంచి లక్క లేదా బంక కారటం గమనించవచ్చు. ఈ తెగులు చాలా ప్రమాదకరమైనది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు దాదాపుగా చనిపోతాయి. తేలిక నేలల్లో దీని తాలూక ఉధృతి అలాగే వ్యాప్తి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నవంబర్ నుంచి జూన్ వరకు ఉండేటటువంటి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. నీటి ఎద్దటి ఎక్కువగా ఉండేటటువంటి తోటల్లో ఈ తెగులు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తెగుల్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, శిలీంధ్రము వేర్లకు మొదట ఆశించి తరువాత కాండానికి వ్యాపిస్తుంది. వేరు తర్వాత కాండం కూడా కుళ్ళిపోవటం, అలాగే కాండం మొదల చుట్టూ ఉన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు రంగు చిక్కటి జిగురు వంటి ద్రవం కారుతుంది. చెట్టు భూమి నుండి నీరు పోషకాలు తీసుకోలేక ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారి వడలి గోధుమ రంగుకు మారి రాలిపోతాయి. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల్లో పుష్పాల సంఖ్య తగ్గుతుంది. అలాగే మగ పుష్పాల సంఖ్య పెరగటం, ఆడపుష్పాల సంఖ్య తగ్గటం కూడా గమనిస్తాం. పిందెలు రాలటం, కాయలు రాలటం ఈ తెగులు యొక్క వేరే లక్షణాల కింద కూడా గుర్తించవచ్చు. కొబ్బరి వేరు నల్లగా కుళ్ళిపోతాయి కనుక 70% వేళ్ళు కుళ్ళిపోయినప్పుడు కొత్త వేళ్ళు కూడా రాకుండా ఉంటాయి. ఆకులు కిందికి వాలి వేలాడటం, అలాగే చెట్టు ఎండిపోయి ఆకులు కాండం ముండుగా చెక్కినటువంటి పెన్సిలు మొన మాదిరిగా కనిపిస్తాయి. అంటే కాండం ఒక్కటి తప్ప దాని మీద ఎటువంటి ఆకులు కూడా లేకుండా మొనల్ని గుర్తించడం జరుగుతుంది. ఇవి సుమారు ఈ తెగులు ఆశించినటువంటి చెట్లు 5 నుంచి 6 నెలల్లో చనిపోవటం గమనిస్తాం. తెగులు సోకిన చివరి దశలో ఉన్నటువంటి చెట్లు మొదళ్లపై పుట్టగొడుగులు మొలిచి వీటి నుండి శిలీంధ్ర బీజాలు విడుదలయ్యి కొత్త మొక్కల వేర్లకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుట్టగొడుగులు వచ్చేటంత వరకు కూడా మనం ముంచకూడదు. ఈ తెగులు సోకిన చెట్లు బలమైన గాలులకి పడిపోవటం గమనిస్తాము. ఈ తెగులు నివారణకు జీవ నియంత్రణ పద్ధతిలో సమగ్ర యాజమాన్య చర్యల్ని చేపట్టాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే చెట్టు చుట్టూ కూడా ఒక 50 సెంటీమీటర్ల వెడల్పు గల గోతిని తవ్వి మిగతా మొక్కల నుండి ఈ వేరుని వేరు చేయాలి. తెగులుతో చనిపోయినటువంటి చెట్లను వేర్లతో సహా పెకిలించి తగలబెట్టాలి. ఆ చెట్లు తీసినటువంటి గోతులలో చెత్త గడ్డి వేసి మంట పెట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఈ చనిపోయిన చెట్లని తోటలో నిల్వ ఉంచకూడదు. ఆ స్థానంలో కొత్త మొక్కలు నాటేటప్పుడు గుంతలను 7 నుంచి 10 రోజుల పాటు సూర్యరశ్మిలో ఎండబెట్టి ఆ గుంతల్లో మంట వేసిన తర్వాత మాత్రం మనం కొత్త మొక్కని నాటుకోవాలి. కొత్త మొక్కలు నాటే ముందు పశువుల ఎరువుతో పాటు 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడే పొడిని 1 కిలో వేపపిండితో నింపి మొక్కల్ని నాటుకోవాలి. వేర్లని నరకటం, వేర్లు తెగేలా లోతైన దుక్కులు చేయటం వలన కూడా ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తేలిక నేలల్లో అయితే జీలుగా జనుమ వంటి పచ్చిరొట్ట ఎరువులు పెంచుకొని 50% పూత దశలో దీన్ని కలియదున్నుకోవాలి. దీనివలన భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి తెగులు ఉధృతి తగ్గుతుంది. చెట్లకి నీరును 2 మీటర్ల వ్యాసార్థం గల పల్లాల కింద చేసి వేరువేరుగా నీళ్లను పెట్టాలి. ఒకటే విధంగా నీరు పెట్టినట్లయితే తెగులు సోకిన మొక్క నుంచి శిలీంధ్ర బీజాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలకు కూడా వ్యాప్తి చెంది వాటికి కూడా ఈ తెగులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తెగులు ఉన్నటువంటి తోటల్లో ప్రతి సంవత్సరం కూడా 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని 5 కేజీల వేపపిండితో కలిపి ప్రతి చెట్టుకి కూడా అందించుకోవాలి. అదే తెగులు బాగా ఎక్కువగా ఉండి మొక్కలు చనిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి తోటల్లో అయితే గనక 125 గ్రాముల ట్రైకోడర్మా విరిడేకి 125 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కూడా 1 కేజీల వేపపిండిలో కలిపి ప్రతి సంవత్సరం చెట్లకి అందించు

0: కోవాలి. ఇకపోతే గ్యానోడర్మా తర్వాత అంతే ముఖ్యమైనటువంటి తెగులు మువ్వుకుళ్ళు తెగులు. ఇది వర్షాల ప్రారంభంలో ఈ తెగులు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అప్పుడే వేసినటువంటి కొత్త మొక్క తోటల్లో వర్షాలు నీటి నిల్వ వలన మనకి మొవ్వు అనేది కుళ్ళిపోవటం గమనిస్తాము. ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మొదట మొవ్వు ఆకు అలాగే దాని పక్కనున్నటువంటి 2-3 ఆకులు వడిలిపోతాయి. మొవ్వు పూర్తిగా కుళ్ళి చెడు వాసన కూడా వస్తుంది. మొవ్వుని లాగితే ఈజీగా ఊడి వస్తుంది. ఈ కుళ్ళు మొవ్వు ఆకు కింద ఉన్న అంకురాన్ని ఆశిస్తే అంకురం కూడా చనిపోయి చెట్టు కూడా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంకురం బ్రతికి ఉంటే గనక కొన్ని నెలలకు కొత్త ఆకులు పుడతాయి. కానీ ఈ ఆకులు అంచులు మాడి కురచగా ఉండటం అలాగే తగిన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే ఈ మొక్క కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. తెగులు నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తోటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బయటికి పోయే మార్గం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. తెగులు సోకి చనిపోయినటువంటి చెట్లు తీసి కాల్చివేయాలి. మొవ్వు కుళ్ళిన భాగాన్ని తీసి తగలబెట్టాలి. సిఫార్సు చేసిన మోతాదులో పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. మొవ్వులలో కాపరాక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తుఫాన్లు వచ్చేటప్పుడు కూడా ఈ మొవ్వులు తిరగబడటం వలన మొవ్వు ప్రాంతంలో గాయమయ్యి ఈ కుళ్ళు తెగులు రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తుఫాన్ల తర్వాత ఖచ్చితంగా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మొవ్వుల్లో పోయించుకోవాలి. దీనివలన మనం ఈ తెగులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఈ తెగులకు కొరకు జీవనియంత్రణ పద్ధతిలో కూడా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటటువంటి టాల్కం పొడిని వయసును బట్టి సంవత్సరంలోపు మొక్కకైతే 5 గ్రాములు, సంవత్సరం మొక్కకైతే 10 గ్రాములు, 2, 3, 4, 5 అంతకంటే ఎక్కువ వయసు గల తోటలకైతే 75 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు, అదేవిధంగా 200 గ్రాములు చొప్పున టాల్కం పొడిని మొవ్వుల్లో వేసుకోవాలి. అలాగే మొవ్వులు తడిచేలాగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కల్చర్ ద్రావణాన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా జీవనియంత్రణ పద్ధతిలో మనం మొవ్వుకుళ్ళు తెగుల్ని అరికట్టవచ్చు. కొబ్బరిలో ముఖ్యంగా ఈ పురుగుల్ని తెగుళ్ల తాలూకా ఉధృతిని గమనించుకుంటూ నెలకి ఒకసారైనా తోటంతా కూడా ఈ పురుగుల ఉనికిని అలాగే తెగుళ్ల ఉనికిని గమనించుకొని వాటికి తగినటువంటి యాజమాన్య చర్యల్ని రైతులు ఖచ్చితంగా చేపట్టాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జీవనియంత్రణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ట్రైకోడెర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ఇటువంటివి మనకి జీవనియంత్రణ కేంద్రాలు జిల్లాలో విశాఖపట్నంలో అలాగే విజయనగరంలో కూడా ఉన్నాయి. ఇవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారి దగ్గర కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. మెటారైజియం ఎనైసోప్లియే అనేటటువంటి జీవశిలీంద్రనాశిని కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా ఎన్కార్సియా గార్డులోపే అనేది మనం తోటల్లో నుంచి తెచ్చుకొని విడుదల చేసుకోవచ్చు. అలాగే మనకి బ్రెకాన్ హెబటర్, గోనియోజస్ నెఫాంటిటిస్ అనేటటువంటి బదనికలను నల్లముట్టు పురుగు కోసం ఉపయోగించేటటువంటిది. ఇవి ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ఎపట్టోక్రైస అనేటటువంటి పరాన్న బుక్తి కూడా మనకి అంబాజీపేట వారి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. వీటిని రైతులు గమనించుకొని తోటల్లో ఉపయోగించి మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం.
1: మీరు ఇంతవరకు కొబ్బరిని ఆశించు పురుగులు తెగుళ్ల యజమాని అంశంపై డాక్టర్ ఎస్ అనూష వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదల్వాల్స్ వారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఈనాటి వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్యవసాయంలో పాడి పశువుల పోషణీయాంశంపై సిహెచ్ కమలారాణి గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సమీకృత వ్యవసాయంలో పాడి పశువుల పోషణ గురించి తెలుసుకుందాం. బాస్ ఇండికస్ అనే పశువుల కుటుంబానికి ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులకి కానీ పాలు మాంసానికి కానీ ఈ జాతి పశువులు చాలా బాగా ప్రశస్తమైనవి. నేల, వాతావరణంలో దొరికే గ్రాసం ఇటువంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు బాగా అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టే వచ్చాయి. ఈ జాతుల్లో సింధీ, సహివాల్, కంక్రేజ్, గిర్, ఒంగోలు, మైసూర్, కంగాయం, హిస్సార్, కృష్ణా నదీలోయ ప్రపంచంలోనే అనేక సమశీతోష్ణ దేశాలకి వ్యాపించాయి. ఈ 9 జాతుల్లోనూ ఒంగోలు జాతి అనేక దేశాల్లోని అలాగే వివిధ ఖండాల్లోని అత్యధికంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఒంగోలు ఆవు గురించి తెలుసుకుందాం. ఒంగోలు ఆవు గోమాత స్వరూపం. ఒంగోలు జాతి ఆవులు పాల దిగుబడికి చాలా ప్రసిద్ధి చెందింది. ఒక రోజులోనే దాదాపు 10 నుండి 15 లీటర్ల వరకు పాలని ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో ఈతకి ఒక దూడని కంటాయి. ఒంగోలు జాతి ఆవుల నుండి వచ్చే అన్ని ఉత్పత్తులు ఔషధ గుణాలని కలిగి ఉండడం చాలా విశేషం. అలాగే పొలాల్లో ఉండే పచ్చని రంగు వచ్చే కెరోటిన్ పదార్థం క్యాన్సర్ నిరోధకాన్ని కలిగి ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంకా విటమిన్స్ ఉండడం వల్ల తల్లి పాలు లేని పిల్లలకి ముఖ్యంగా ఒంగోలు జాతి ఆవు పాలు పట్టడం చాలా విశేషం. సాధారణంగా ఒంగోలు జాతి పశువు సాలీనా 980 లీటర్ల పాల దిగుబడిని ఇస్తుంది. సరైన పోషణ ఉంటే కనిష్టంగా అయితే 1882 లీటర్లు, గరిష్టంగా అయితే 4917 లీటర్ల పాల దిగుబడిని ఇస్తుంది. సగటును అయితే రోజుకి 6 నుండి 15 లీటర్ల వరకు వస్తుంది. 2.5 సంవత్సరాల వయసులో మొదటి ఈత ఇస్తుంది. ఈనిన తర్వాత 2-3 నెలల్లో మళ్ళీ చూలు కడుతుంది. సాహివాల్, హెచ్ఎఫ్, సంకరజాతి ఆవుల కంటే వీటిలో ఈతల వ్యవధి చాలా తక్కువగా ఉంటాయి. పాడి పశువుల యొక్క పాల దిగుబడి వాటి జాతిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పాల ఉత్పత్తిలో లాభం పొందాలంటే మంచి పాలసార కలిగిన మేలు జాతి పాడి పశువులనే ఎంపిక చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్న పాలకి ఉన్న మార్కెట్ని, అంటే ఆవు పాలు లేదంటే గేదె పాలు బట్టి ఆవులు లేదా గేదెల పోషణలో ఏది చేపట్టాలో నిర్ణయించుకోవాలి. ఆవుల పెంపకం చేపట్టేవారు అధిక పాలసార కలిగిన సంకరజాతి జెర్సీ లేదంటే సంకరజాతి హెచ్ఎఫ్ జాతుల ఆవుల పెంపకాన్ని చేపట్టుకోవచ్చు. రోజు కనీసం సగటున 10 నుండి 12 లీటర్ల పాల ఉత్పత్తినిచ్చే ఆవుల్ని పెంచుకోవడం చాలా లాభదాయకం. గేదెల పెంపకం చేపట్టేవారు మన దేశంలోనే మేలుజాతి గేదెలైన ముర్రా గేదెల

0: ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. గేదెల పెంపకంలో కనీసం సగటున 8 నుండి 10 లీటర్ల పైబడి పాలు ఇచ్చేవి ఎంపిక చేసుకుంటే చాలా మంచిది.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరొకటి క్షణాల్లో వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
3: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
4: నమస్కారం సార్.
3: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
4: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం. సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
3: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
4: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే 0గా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం.

0: వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే, సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది, మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది, నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHG మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది. ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంపు అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంక్ రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంక్ రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్

0: తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగారు దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1830333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా ఒకే ఒక్కటి చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

స్వరమాలికలో చివరిగా ఇది కాదు కాదు చిత్రం నుంచి

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. 9:30 స్వరమాలికలో మరికొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియచేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: అగలే 13 దినో మే లగ్భగ 1900 కిలోమీటర్ కి యాత్రా కరేంగే. యహాం యానీ నేషనల్ వార్ మెమోరియల్ సే ప్రారంభ హోకర్ చండీ మందిర్, పంజాబ్, హిమాచల్ ఔర్ లద్దాఖ్ కే దుర్గమ్ మార్గో సే హోతే హువే 26 జులై కార్గిల్ విజయ్ దివస్ కే పావన్ అవసర్ పర్ కార్గిల్ కే పవిత్ర వార్ మెమోరియల్ పహుంచేంగే. యే ఇతిహాస్, త్యాగ్ ఔర్ రాష్ట్రభక్తి సే సంవాద్ కర్నే కి యాత్రా హోగీ.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లదాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా

0: మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్ధితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ధి లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
1: Just held the review for quarter 1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: दो तरीके रिफॉर्म्स है, कुछ है स्ट्रक्चरल रिफॉर्म्स, कुछ है प्रोसीजरल रिफॉर्म्स. कुछ बिल्डिंग कंस्ट्रक्शन में काम में आता है, रोड कंस्ट्रक्शन में काम में आता है, और बाकी सारा का सारा एक बहुत बड़ा एनवायरमेंटल रिस्क बन के निकलता है. अगर हम फ्लाई ऐश का एक अच्छा ट्रांसपोर्टेशन मैकेनिज्म बना सकते हैं, तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में, प्रोडक्शन में यूज कर सकते हैं, या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు.

లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎన్నో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ఇష్క్ చిత్రం నుంచి అనిరుద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

9:30 ప్రసారమయ్యే స్వరమాలికలు మరికొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా జ్వాల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

స్వరమాలికలో చివరిగా కంచె చిత్రం కోసం అభయ్ జోత్ పురస్కార్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతి మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అడిగినవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతి మృకండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసి మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంఠక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు మరుద్వతి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి. అంతకంటేనా

సంతానవంతులం కావటం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై ముఖండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారు మహానుభావుడు. ఎలా ఉన్నదిటి గంగాభవాని అంటే, శైవాల కేశపాశముల నొప్పెడుదాని ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని తెలిమొగ్గ ముత్తపు దంతముల దాని అమల డిండీరహాసముల దాని హిమశీతవాత పోతముల దాని హిమవదుల సదురోజముల దాని సైకతశ్రోణి గలదాని చారుతర రూఢరంభోరువుల దాని రుక్మగంజి పాదముల దాని సర్వ సంపదల దాని గంచె మృకండు మౌని గంగాభవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి హర అంతరంగైనటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾಧಾರ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ರಜಾ ಜೈತ್ರಿ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನಿ ಏಕಾಕಿನಿ ಭೂಮರೂಪ ನಿರ್ದ್ವೈತ ದ್ವೈತವರ್ಜಿತ ಅನ್ನದಾ ವಸುಧಾ ವೃದ್ಧಾ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ್ಯ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಿಣಿ ಬ್ರಾಹ್ಮಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಬಲಿಪ್ರಿಯ ಅಂಟೂ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿನಿ ಸಾಂಗೋಪಾಂಗಂಗಾ ಅರ್ಚಿಂಚಾರು. ಅಮ್ಮ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಾರು. ಅಮ್ಮ ಅನುಗ್ರಹಂ ಕಲಿಗಿತೇ ಕಲಗಂದಿ ಲೇದು. ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేది లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో నిర్మల చిత్తంతో నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు. వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంభం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో

ఋషులతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు.

ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ದಯಾನಿಧೇ ಭವಾನೀವ ಭವಾನೀವ ಭವಾನೀವ ಗತಿರ್ಮಮ ಮೃತ್ಯುಂಜಯ ಪಿನಾಕ ಚಂದ್ರಶೇಖರ ಭಕ್ತರಕ್ಷಣ ದೀಕ್ಷಾ ದೀಕ್ಷಾ ವಿರೂಪಾಕ್ಷ ಕವಚಿ ಕಪರ್ತಿ ಕೈಲಾಸಪತಿ ನೀಲಲೋಹಿತ ಗರಳಕಂಠ ಶಂಭೋ ಮಹಾದೇವಂ ಮಹಾತ್ಮಾನಂ ಮಹಾಪಾತಕನಾಶನಂ ಮಹಾಪಾಪಹರಂ ವಂದೇ ಮಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪುರಹರ ಪಾಪಭಯಂಕರ ಭಕ್ತ ಶುಭಂಕರ ಶಂಭೋ ಅಂತೂ ಪರಮೇಶ್ವರುಣ್ಣಿ ಅಮಂದಾನಂದ ಕಂದಳಿತ ಹೃದಯಾರವಿಂದುಲೈ ಸ್ತೋತ್ರಂ చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా ఏం స్వామి,

మృకండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడు అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన వలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాడినే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది, తల్లి జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

அம்பா ஜெகதம்பா சகலகலானிரதா பரமேஸ்வர வாஞ்சானுசாரிணி சிவ மனோனுகூலினி சூலினி கபாலினி முருடானி பவானி ఘన దారిద్ర్యముననుభవింపవచ్చుగాని పుత్రశోకమలవి కాదనుమా అనుమా నాధునితో ననుమా తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్ని

అయినా అనుభవించవచ్చు, కానీ కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా? లోకాల కన్న తల్లి, నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహాదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ ఓ ఎమ్మ దిగులు వలదు.

తన్మే మనశివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనస్సులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి. మీ సర్వాన్ని నా భర్త భరిస్తాడు, ధరిస్తాడు, చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండుడు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే కానీ జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టునమేయదు కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదా పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మనిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఎప్పుడైతే శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో దక్షతతో దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము మరొకంత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాడిని చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరెరెరెరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం, ఇది ఎలా సంభవం?

తుంది ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే. ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండ. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనం అవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పసి పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు. ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి మువ్వురు భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ, పౌండరేక, అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పసిపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసి జ

వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్యదర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పదవన జంబులు పట్టుకున్న బాలకమణిని బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పద

మణమిల్లుతున్నటువంటి ఆ పశువాన్ని చూసినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమతః దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానస్కుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప మీరిప్పుడు నవ్వ కారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓయప్పా 16 వత్సరముల ఆయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు. శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడి గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకొని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అల మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామమనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటునుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాణ్ణి తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు.

అయినా నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు వెడలిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరీ మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరీ తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరీ జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగపూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ నీకు

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీశునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడు ఆ పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా. అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైననూ కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబళించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంసనేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదా ఆయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం

పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశువాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థస్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నటీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రూన సంతత సామాగమ గానయోగిజన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వత పరో

0: అధిపతయే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకొని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు మహాదేవుడు. యమునికి కలిగిన అనుమానం కాదు, 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 వత్సరముల ఆయుర్దాయం ఏమి అంటే, షోడశీకళతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు. రాజీవ నయన
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి. ఈనాటి హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖ మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీకి అందించరలే.
3: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं रत्ना पांडे. भारत ने कहा है कि वो पश्चिम एशिया के घटनाक्रमों पर करीबी नजर रखे हुए है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में होर्मुज जल डमरू मध्य से व्यापारिक जहाजों की सुरक्षित और निर्बाध आवाजाही की आवश्यकता दोहराई.
4: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है.

ఇవంటి వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశమే. అల్లూరు సీతారామరాజు జిల్లా మలేరియా అధికారిని శ్రీమతి తులసి గారి సూచనల ప్రసారం అవుతాయి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె శ్రీను. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం అన్నవరపు రామస్వామి వారి వయలిన్ సహకార వయలిన్ శ్రీ కుమండోరి కృష్ణమాచారి, మృదంగం శ్రీ మల్లపూడి శ్రీరామ్మూర్తి. 10:00 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త రావల సాయి శిరీష. 12:40 కార్మికుల కార్యక్రమం. పోషకాహార ప్రాధాన్యత, పోషకాహార నిపుణులు డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 2:31 ఒక సినీ గీతరచయిత రచించిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 1980s-2000s విడుదలైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్కి అందించడలే. 7:15 పల్లెసీమలు. చౌడు నేలలు పునరుద్ధరణ, పంటల సాగులో జాగ్రత్తలు డాక్టర్ జ్యోతిబాసు. ఆమ్దలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వారి ప్రసంగం ఉంటుంది. జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:00-9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:15 కర్టన్ రైజర్ ఆన్ ద యాన్యువల్ రథయాత్ర ఆఫ్ లార్డ్ జగన్నాథ బీయింగ్ హెల్డ్ పూరి ఒడిశా ఆన్ 16 జూలై 2026. సో 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి. 8:40 తెలుగులో చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి విజయవాడ కథనించడలే. 10:45 ఆ పాత మధురదు పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. వాల్తేట్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని, రాగల 4-5 రోజుల్లో ఒక మోస్తారు నుంచి వర్షపు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. సముద్రంలో చేపలు పెట్టేటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నెలలో సమయం 11:14:59 కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్. మీ ఆట్ల చంద్రశేఖరరావు. సెలవు.